ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం జూన్ మాసం 15వ తేదీ సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53:45.

వందనంలో క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు క్షేత్రదర్శినిలో మనం వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాలలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చుట్టూ పచ్చని పంట పొలాలు, ఈ క్షేత్రము అత్యంత వైభవంగా అత్యంత సుందరంగా అలరారుతూ ఉంటుంది. మరి ఈ ఆలయం నిజానికి శతాబ్దాల కాలం నాటిది, కానీ 200 సంవత్సరాల నుంచే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతారు. ఎన్నో దేవాలయాలు, ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి క్షేత్రం శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మరి ఇక్కడి అన్నదాతల కోసం స్వామివారు స్వయంభూగా వెలిశారు అని ప్రతీతి. మరిన్ని విషయాలు చెప్తాను, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి క్షేత్రదర్శినిలో ఈరోజు మనం కొమ్మాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి స్థల పురాణం గురించి తెలుసుకుంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం కొమ్మిడి వంశానికి చెందిన ఒక రైతు పంటను పండించాడట. తన పంటను కోత కోయడం కోసం పనివాళ్ళు అవసరమై చుట్టూ వెతుకుతూ ఉన్నాడట. ఒక్కరు కూడా దొరకలేదు. కానీ ఆ సమయంలో ఒక పిల్లవాడు వచ్చి ఒక్క రాత్రిలోనే ఆ పంట అంతా కోసేశాడట. పని పూర్తవడంతో ప్రతిఫలం ఇవ్వమని ఆ బాలుడు రైతును అడిగాడట. అప్పుడు ఆ యజమాని చిన్నారికి జొన్న అంబలిని ఇచ్చి తాగమని చెప్పాడట. అప్పుడు బాలుడు తనకు అంబలి కాకుండా పంట కావాలని రైతుకు చెప్పాడట. అప్పుడు ఒక కట్టను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా కోసిన పంటంతా ఆ బాలుడి వెంట కదిలిపోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేసిందట. ఆ చిన్నారి కొంత దూరం వెళ్ళాక అదృశ్యం అవ్వడంతో పంటంతా అక్కడే మిగిలిపోయిందట. అదే రోజు రాత్రి ఆ బాలుడు రైతుకు కలలో కనిపించి, నేను నీ పొలం పక్కన ఉన్న గుట్టపైన వెలిసి నృసింహస్వామిగా ఉన్నాను, నాకు పూజలు జరిపించమని చెప్పాడట. మరి ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను, వింటనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

క్షేత్రదర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెంబోతో జీవితం రంగులమయం. మనం కొమ్మాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ పిల్లాడు, నేను ఈ పక్కనే ఉన్న గుట్టపై వెలసి ఉన్నాను నృసింహస్వామిని అని చెప్పగానే మర్నాడు ఆ రైతు ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ ఆ విషయం తెలియజేసి వాళ్ళందరినీ కలిసి కట్టుకొని గుట్టపైకి వెళ్ళి వెతకగా స్వామి విగ్రహం కనిపించిందట. దీంతో పూజాది కార్యక్రమాలు చేసి అప్పటి నుంచి వాళ్ళందరూ పండించిన మొదటి పంటను స్వామివారికి సమర్పించడం అనే ఒక మహా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారట. అయితే అంతకన్నా ముందు నుంచే స్వామివారి విగ్రహం అక్కడ ఉందని చెబుతారు. వనవాసం సమయంలో పాండవులే కాకుండా రాణి రుద్రమాదేవి ఈ గుడిని దర్శించినట్లుగా పేర్కొంటారు. మరి ప్రతి ఏకాదశి నాడు రాత్రి 10 గంటల తర్వాత స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారు. ఇందుకు కూడా ఒక కారణం ఉంటుంది. ఏంటి అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్నదాతలందరూ తమ వ్యవసాయ పనులు ముగించుకొని దేవాలయానికి వచ్చేందుకు ఆ సమయంలోనే వివాహం జరిపిస్తారని ఆలయ నిర్వాహకులు చెప్తారు. మరి అదేవిధంగా హోలీ, పౌర్ణమి, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వామివారికి నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారి జాతర ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని వీక్షించి, దర్శించి, పూజించి పునీతులవుతారు. మరి ఈ జాతరలో ప్రభలతో ఊరేగించే ఒక సాంప్రదాయం ఉంది ఇక్కడ. ఏంటి అంటే ఏంటి, ఎడ్ల బండ్లన్నింటికి లైట్లు అరేంజ్ చేసేసి ప్రభలుగా వాటిని ఊరేగిస్తూ స్వామివారి కొండ చుట్టూ తిరగడం అనేది ఒక అత్యంత సుందరమైనటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉందట. ఇది కొమ్మాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర విశేషం. వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: అందరికీ గుడ్ మార్నింగ్, హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ అందరూ అమ్మలి మాట, గుడ్ మార్నింగ్ కన్నా, గుడ్ మార్నింగ్ చిట్టి, గుడ్ మార్నింగ్ బంగారం, గుడ్ మార్నింగ్ కన్నమ్మ, గుడ్ మార్నింగ్ కన్నయ్య, లేరా బంగారం. ఎందుకు ఇవన్నీ అంటే ఇవాళ నుంచి

2026 27 విద్యా సంవత్సరం ఆరంభమవుతోంది కాబట్టి ఇంకా అమ్మ ప్లీజ్ అమ్మ 5 మినిట్స్ అనే రోజు స్టార్ట్ అయిందనమాట. ఎందుకు అంటే ఇన్ని రోజులు హాలిడేస్, ఏం చక్కగా హ్యాపీగా పడుకొని వాళ్ళు లేచినప్పుడే మీరు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, కానీ ఇవాళ మాత్రం మీరు లేపినప్పుడే వాళ్ళు లేచి చక్కగా రెడీ అవ్వాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఏమంటారు, ఈ ఇయర్ అంతా సంతోషంగా సాగాలి, మీ పిల్లల ఆరోగ్యం చాలా బాగుండాలి, వాళ్ళు కూడా చక్కగా మీరు అనుకున్నంత ఆశయాల వైపు చక్కగా చదువుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది రెయిన్బో కుటుంబం. వింటనే ఉండండి, ఇది FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వేటూరి రచన, మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ ఆలపించిన చూడాలని ఉంది సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. సెవెన్ 13 స్టూడియో క్లాక్లో టైం, హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇంకా బాక్సులు ఎక్కడున్నాయి, ఈ బాక్స్ ఈ మూత పడుతుందా లేదా, ఈ బాక్స్లో నీకు సరిపడంత పెట్టానా లేదా, నానా తిండి వేస్ట్ చేయొద్దు, భోజనం అసలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే నానా పక్క వాళ్ళకి షేర్ చేయొద్దు, నువ్వే తిను, మళ్ళీ ఇది బాక్స్ వెనక్కి తీసుకురావద్దు, ఇలాంటి మాటలన్నీ ఇవాళ వినబడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే స్కూల్ ఆరంభం కాబట్టి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ప్రత్యేకంగా మనం తీసుకెళ్లే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పిల్లలకి ఇష్టమైనటువంటి స్వీట్స్ కానీ, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కానీ, ఇష్టమైనటువంటి ఏవైనా ఆహార పదార్థాలను పంపించేటప్పుడు ఖచ్చితంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకొని పంపించడము అండ్ వాళ్ళకి ఒక మోతాదు భోజనాన్ని అలవాటు చేయడం అనేది ఇప్పటి నుంచే మనం నేర్పించాలి. ఇక్కడ ఫుడ్ ఏంటి, ఫుడ్ వేస్టేజ్ చేస్తే ఏం జరుగుతుంది, దానికోసం రైతులు ఎలా కష్టపడతారు, ఎన్ని రోజులు వాళ్ళు కష్టపడతారు, అది మన నోటి దగ్గరికి రావడానికి ఎంతమంది కష్టార్జితం దాంట్లో ఉంది అనే విషయాల పట్ల వాళ్ళకి మంచి అవగాహన నేర్పించినట్టయితే పిల్లలకి కొంచెం రెస్పెక్ట్ పెరగడం, దాని మీద కొంచెం భక్తి కలగడం అండ్ భోజనం మాత్రమే మనందరికీ వైద్యం అనే విషయాన్ని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ సృష్టి చరాచర జీవరాశుల్లో అన్నింటికీ ఆహారం మాత్రమే వైద్యం, మనకు కూడా అలాగే. ఎందుకంటే ఈ సృష్టి చరాచర జీవరాశుల్లో మనం కూడా ఒక జీవి ఏమంటారు. సో ఆహారం పట్ల పిల్లలకి మంచి భక్తిని నేర్పించడం అనేది అత్యంత అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

7:28 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్కూల్ ఆటో వచ్చేస్తోంది, బస్సు వచ్చేస్తోంది, అండ్ నాన్న డ్రాప్ చేస్తారు లేకపోతే నేనే డ్రాప్ చేస్తాను, నువ్వు సైకిల్ తీసుకొని వెళ్ళు, ఇవాళ నుంచి అందరి దగ్గర వినపడేటువంటి మాటలు. బట్ ఏది ఏమైనా మీ పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకుంటున్న సంకల్పాలు అన్నీ కూడా నెరవేరాలి. ఆయురారోగ్యాలతో వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని, అండ్ ఇంకొకటి కాలేజెస్కి వెళ్ళి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతున్న పిల్లలు అందరూ కూడా మీరు అనుకున్న సత్సంకల్పాల వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఎఫ్ఎం రెయిన్బో కుటుంబం. వెంటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Bilingual 101.9.
1: 7:44 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ దీనపాంతవ. చాలా వరకు మనం రోజువారీ కార్యక్రమాల్లో ఆహారం, నిద్ర, వ్యాయామం, రెగ్యులర్ చెకప్స్ మనకు చాలా అత్యంత అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఉదయం అల్పాహారం ఎప్పుడు అంటే మనం లేచిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత, అట్లీస్ట్ 3 అవర్స్ తర్వాతనైనా మనం ఒక సాలిడ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా దాంట్లో మనం పండ్లు, ఆకుకూరలు, మొలకలు మనం రోజువారీ దైనందిన జీవితంలో ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకొకటి ఏంటి, నిద్ర. 7 గంటల నుండి 8 గంటల వరకు ఖచ్చితంగా గాఢమైనటువంటి నిద్ర ఉండేలా చూసుకుంటే అది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మనం నాకు 2 గంటలు పడుకుంటే చాలు, నేను చాలా యాక్టివ్గా ఉంటాను, నేను 3 గంటలు పడుకుంటే చాలు, చాలా యాక్టివ్గా ఉంటాను, నాకు 5 గంటలు సరిపోతుంది, మీరు డిసైడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే మీ హెల్త్ అనేది మీ శరీరం ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల గాఢమైనటువంటి నిద్రని దానికి ఇస్తేనే మీరు ఆరోగ్యవంతులుగా ఉండడానికి అది మీకు సహకరిస్తుంది. అండ్ ఇంకొకటి వ్యాయామం. రోజు తినడానికి మనం ఎలా అయితే 1 అవర్ని మనం కేటాయిస్తున్నామో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్, అలాగే మనం వ్యాయామానికి కూడా రోజు అట్లీస్ట్ 30 మినిట్స్ వ్యాయామానికి టైం పెట్టుకోవడం చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ అనేది కూడా అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల పునాదులపైనే ఒక బలమైన ఆధునిక దేశం నిర్మించబడుతుంది. గత 12 ఏళ్లుగా భారత్ మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధిని తన అభివృద్ధి గాథకు మూలస్తంభంగా చేసుకుంటూ ఒక అపూర్వమైన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గత 12 సంవత్సరాల్లో దేశ పట్టణ రవాణాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. భారత్ మెట్రో రైల్ నెట్వర్క్ దాదాపు 5 రెట్లు విస్తరించింది. 248 కిలోమీటర్ల నుంచి ఈనాడు 1100 కిలోమీటర్లకు పెరిగింది. దీనివల్ల నగరాలు మరింత అనుసంధానంగా, సమర్థవంతంగా, ప్రయాణికులకు అనుకూలంగా మారాయి. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు ఈవేళ తిరిగి తెరుస్తున్నారు. ఇప్పటికే అందిస్తున్న మధ్యాహ్న భోజనానికి తోడు ఈవేళ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా ఇస్తారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 450 కోట్ల రూపాయలతో చేపట్టే ఏఎంఆర్పి కాలువల లైనింగ్ పనులను ఆయన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు నిన్న సందర్శించారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ కనబర్చిన అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జీవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెడ్మాస్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: 101.9.
1: ఎయిట్ లెవెన్ స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా రోడ్లన్నీ బిజీ అయిపోతున్నాయి. ఒకవైపు స్కూల్ ఆటోలు, ఒకవైపు స్కూల్ వ్యాన్లు, ఒకవైపు స్కూల్ బస్సెస్, ఇంకా ఫాదర్స్, మదర్స్, పేరెంట్స్ అందరు కూడా రోడ్లపైకి వచ్చేసి చక్కగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు, ఈరోజు ఫస్ట్ డే కదా, నేను డ్రాప్ చేస్తాను, ఫస్ట్ డే కదా, నేనే దింపేసి వస్తాను, ఫస్ట్ డే కదా, నువ్వేం టెన్షన్ పడకు, 30 డేస్ ఇంట్లో ఉండి ఎందుకో గాబరగా ఉంది, ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది, నాన్న ఇవాళ ఒక్కరోజు ఆగి రేపు వెళ్తాను. ఇంకా కొంతమంది అయితే ఏకంగా ఏంటి తిథి వార నక్షత్రాలు చూసుకొని ఈరోజు అసలే పంపించదు అని కొంతమంది, అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇవాళ ఫస్ట్ డే కదా, మా అబ్బాయి ఎల్కేజీలో జాయిన్ అవుతున్నాడు, మా పాప ఎల్కేజీలో జాయిన్ అవుతుంది, కాబట్టి నేను అక్కడే ఉంటాను ఈరోజంతా, ఒకవేళ ఏడిస్తే నేను బయట ఉంటాను, పిలవండి మేడం, ఇలాంటి మాటల సందర్భం ఈరోజంతా. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

8:24 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బాస్, ఇవాళ మీ ప్రయాణం ఖచ్చితంగా ట్రాఫిక్ లేని రూట్లో, ట్రాఫిక్ లేకుండా మీరు హ్యాపీగా మీ గమ్యస్థానాలు చేరుకోవాలి. అండ్ ఇవాళ నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబట్టి ఇన్ని రోజుల కన్నా కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా స్కూల్ ఏరియాలు అండ్ కాలేజెస్, ఇంకా మనకు తెలిసినటువంటి ఏవైనా కిడ్ జోన్స్ ఏవైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే పిల్లలు అక్కడి నుంచి దాటడము, పిల్లలు అక్కడి నుంచి వెళ్ళడము, పిల్లలు అక్కడికి చేరుకోవడము, పిల్లల కోసం తల్లిదండ్రులు వచ్చారనే ఆనందంలో పిల్లలు పరిగెత్తడాలు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దయచేసి ఎక్కడైనా మీరు ట్రావెల్ చేస్తున్న ప్లేసెస్లో స్కూల్స్ ఉంటే కనుక బీ కేర్ఫుల్. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

8:44 స్టూడియో క్లాక్ లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మొట్టమొదటిసారి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు, అది చిన్నపిల్లలై ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలై, వాళ్ళని లోపలికి పంపిస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఏడుస్తూ కొంతమంది చాలా ఆనందంగా ఏం తెలియని అమాయకత్వంతో ఎలాంటి బాధరబంది లేని జీవితంతో వాళ్ళు చక్కగా లోపలికి వెళ్తూ, కొంతమంది స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లాసులో ఎప్పుడు అమ్మతో మాట్లాడే పిల్లలు, ఎప్పుడు నాన్నతో ఆడుకునే పిల్లలు, ఎప్పుడు ఇంటిల్లిపాదితో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఒక రూమ్లో బందీ అయిపోయి అక్కడ కూర్చొని ఒక టీచర్, ఎవరో తెలియని టీచర్ ఎదురుగా నిలబడి ఆడిస్తూ పాడిస్తూ నవ్విస్తూ మనల్ని కవ్విస్తూ ఆ పిల్లలందరికీ పాఠాలు చెప్పే విషయాలని, వాళ్ళకి ఏం అర్థమైనా కాకపోయినా స్కూల్ లైఫ్ అనేది స్టార్ట్ చేయడం కోసం మనం పడే వేదన, మనం పడే ఆరాటం, మనం పడే పోరాటం, మనం చేసే పోరాటం అసలు నిజంగా మాటల్లో చెప్పలేదు. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశమవుతారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. నీస్లో పర్యటించిన ఫలితాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ప్రధానమంత్రి జరిపిన ద్వైపాక్షిక చర్చలు భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పెరుగుతున్న పురోగతిపైన సమావేశం దృష్టి సారించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ తదితరుల సమక్షంలో ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఫలితాన్ని అధికారులు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం పెద్దపీట వేస్తోందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. మోదీ పాలనలో రాష్ట్రానికి 118,000 కోట్ల పన్నుల వాటాను అందించడమే కాకుండా బీబీనగర్ ఎయిమ్స్, సమ్మక్క సారలమ్మవర్సిటీ, జాతీయ పసుపు బోర్డుల వంటి అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి దారితీసిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికమ్యూనికేషన్ల శాఖ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో రక్తదాన శిబిరం నిర్వహించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: FM Rainbow 101.9.
1: నైన్ ఫోర్టీన్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాల్టి నుంచి అందరు కూడా పేరెంట్స్, అంటే మీ షెడ్యూల్లో, మీ చేసే పనులలో, మీరు వెళ్తున్న పనులలో వాళ్ళ కోసం టైం కేటాయించడం, అంటే మీ పిల్లల కోసం టైం కేటాయించడం అనేది చాలా అవసరం. అండ్ వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నామో ఆశలు కంటాం, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నామో కోరికలు తెచ్చుకుంటాం, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నామో ఊహల్లో ఊహించుకుంటాం. బట్ వాళ్ళు చేస్తున్న పనుల పట్ల, వాళ్ళు చదువుతున్న చదువు పట్ల, వాళ్ళు పెడుతున్న టైం పట్ల, వాళ్ళు తీసుకుంటున్న డిసిప్లిన్ పట్ల, వాళ్ళు పాటిస్తున్న క్రమశిక్షణ పట్ల మనం చాలా తక్కువ టైం మనం కేటాయిస్తాం. బట్ మనం కూడా వాళ్ళకు తగ్గట్టుగా ఎంతో ఒక కొంత టైం, ఒక 1 అవర్ టైం, ఈ టైంలో నేను వీళ్ళకి కేటాయిస్తాను అని పిల్లల కోసం కేటాయించండి. ఖచ్చితంగా వాళ్ళకు భయం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా నాన్న అడుగుతాడు, అమ్మ అడుగుతోంది, తాతయ్య అడుగుతాడు, నానమ్మ అడుగుతోంది, అమ్మమ్మ అడుగుతోంది, ఖచ్చితంగా నేను చదువుకోవాలి అనే వాళ్ళ లోపల ఆ ఇంటెన్షన్ తీసుకురావడం అనేది అత్యంత అవసరం. ఎందుకంటే పంపించామా, పంపించాము, వచ్చారా, వచ్చారు, చదువుకున్నారా, చదువుకున్నారు. నేను చాలా కష్టపడి 100,000 రూపాయలు వాళ్ళకి కట్టాను, నేను చాలా కష్టపడి ఎంతో డబ్బు వాళ్ళకి కట్టాను, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు అంటే నువ్వు పట్టించుకోవట్లేదు కదా. సో మనం అంటూ పట్టించుకొని, మనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని వాళ్లకు ఆ లక్ష్యాల వైపు తీసుకెళ్లడానికి మనం ప్రయత్నం చేయడం కూడా చాలా అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: నైన్ 9:25 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్చే దీని బాంధవ. అమ్మకి నాన్నకి ఇప్పుడంతా ఇంకా ఈ వీక్ అంతా పనులే ఏంటి అంటే బుక్స్కి అట్టలు వేయాలి, పేర్లు రాయాలి, చాలా నీట్గా పెట్టాలి, అండ్ బ్యాగులు, షూస్, ఇంకా టై, ఇంకా ప్రతిదీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేసి వాటిని తెచ్చిపెట్టాలి. వాటిని తెచ్చిపెట్టేటప్పుడు కూడా చాలా ప్రేమగా వాళ్ళకి చూసా అసలు మొహాలు మొత్తం వెలిగిపోతూ ఉంటాయి పిల్లలవి. ఎందుకంటే కొత్త డ్రెస్ వస్తుంది, కొత్త స్కూల్ యూనిఫామ్ వస్తుంది, అండ్ కొత్త బుక్స్ వస్తున్నాయి, కొత్త బ్యాగ్ వస్తుంది, అన్నీ కొత్తవి. అస్సలు ఒకసారిగా వాళ్ళ మొహంలో మనం చూసే ఆనందం ముందు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా కూడా తక్కువే. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్లో రామజోగయ్య శాస్త్రి రచన హరిచరణ్ ఆలపించిన నారి నారి నడుమ మురారి సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

9:43 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాల్టి నుంచి మధ్యాహ్నం బాక్స్ ఇచ్చి రావాలి, ఈవినింగ్ వెళ్ళి పికప్ చేసుకోవాలి, అండ్ ఇంకా ట్యూషన్స్కి పంపించాలి, అండ్ ఇంకా పిల్లలకు కావలసిన వస్తువులను కొనాలి, వాళ్లకు కావలసినవన్నీ సర్దుబాటు చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఇవాల్టి నుంచి డిసిప్లిన్గా తయారు చేసి రేపటి కోసం రెడీ చేయాలి. ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక పని ఏర్పరిచి వాళ్ళని బిజీ చేయడం కోసం పేరెంట్స్ నిజంగా గ్రేట్ అసలు కదా. ఎందుకంటే రేపటి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజు మనం పడే కష్టం, ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు, ఈరోజు మనం చేసే కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ని ఇవ్వడం కోసమే. ఏది ఏమైనా పేరెంట్స్ అంటే పేరెంట్సే బాస్. పేరెంట్స్కి ఎప్పుడైనా కూడా పిల్లలు రుణపడి ఉండడం అనే మాట చిన్నది. ఎందుకు అంటే పొద్దున లేచి అమ్మ ఎలా అయితే కష్టపడుతుందో వీళ్ళు పొద్దున హ్యాపీగా లేచి మళ్ళీ హ్యాపీగా పడుకోవడం కోసం నాన్న రోజంతా కష్టపడడం మాటల్లో చెప్పలేనిది. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన, శంకర్ బాబు, కందుకూరి, లక్ష్మీదాస, దేవి ప్రసాద్ ఆలపించినటువంటి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:49. మరి నెక్స్ట్ ఆర్జే ప్రీతి వచ్చేసింది. హాయ్ ప్రీతి, హౌ ఆర్ యూ?
1: హలో దీనా, ఐఎమ్ ప్రీత్ యాక్చువల్లీ. వీ హ్యావ్ అనదర్ ప్రీతి.
0: ప్రీతి రఘువంశి.
1: ఎస్
0: ఎస్ ఎస్
1: ఎస్ సో
0: ఆ
1: దిస్ ఇస్
0: ప్రీతి.
1: ఆర్జే ప్రీత్.
0: యా,
1: ఫైనలీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 మంత్స్ ఐ గెస్. సూపర్ ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్ టు సీ యూ యాజ్ వెల్.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యా. హౌ ఇస్ గోయింగ్? వాట్ ఇస్ ద డే స్పెషల్?
1: స్పెషల్ డే, స్పెషల్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ యాజ్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ద స్కూల్
0: కరెక్ట్.
1: రీఓపెనింగ్ అండ్ ఆల్,
0: ఓకే,
1: I wanted to ask you something.
0: tell me.
1: How did you feel when you were in school and then, no, we had to go back to school with bags and all after
0: that is
1: one and a
0: horrible
1: half,
0: man actually.
1: right?
0: हाँ, कभी कभी स्कूल जाना बोले तो बहुत मुश्किल था जब, है ना.
1: true, true.
0: सटनली माई फादर एंड माई मदर सीरियसली दे आर वॉचिंग वॉट यू आर डूइंग, वेयर यू गोइंग, सच काइंड डिफरेंट टाइप्स ऑफ स्टोरीज. ऑफकोर्स दोज डेज नेवर
1: राइट.
0: रिपीट अगेन.
1: एक एक अलग तरह का मैजिक भी हुआ करता
0: करेक्ट
1: था उन
0: करेक्ट
1: दिनों में.
0: करेक्ट
1: बट यू नो, हर एक क्लास में एक ऐसा बच्चा होता है जो अपने प्रोजेक्ट्स, होमवर्क कभी कंप्लीट नहीं करता है. आई वॉज दैट स्टूडेंट. आई थिंक वो पूरा समर हॉलीडे घूमने फिरने में सब में जाता था.
0: अच्छा,
1: एंड इतने सारे जो प्रोजेक्ट्स मिलते थे, अब
0: ओके,
1: जैसे कल स्कूल खुलने वाला है तो 2 दिन पहले मुझे याद आता था, तो सम हाउ इनकम्प्लीट कर करके
0: अरे
1: कर
0: जब
1: करके.
0: होमवर्क्स रहता था राइट,
1: हाँ
0: सो कैसे आप प्लानिंग कर रहे थे?
1: वही तो बोल रही हूँ, मैं कभी
0: हाँ
1: प्लान ही नहीं करती थी, सिर्फ घूमने में रहता था ध्यान.
0: अच्छा,
1: इसलिए इनकम्प्लीट रहता था हमेशा.
0: हाँ,
1: बट देन
0: सो
1: हाँ, समहाउ लाइक यू नो, टीचर्स यू नो बैक देन डांटते
0: हाँ
1: थे, एंड देन कुछ हुआ
0: हाँ
1: नहीं, फेल तो नहीं हुए कभी, टच
0: ग्रेट ग्रेट
1: वुड.
0: ग्रेट. या प्रीत, टेल मी, या हैड योर ब्रेकफास्ट?
1: नो, आई जस्ट वोक अप एट 9, रश
0: माय
1: टू द
0: गॉड,
1: स्टूडियो.
0: सो व्हाट यू आर गोइंग टू एंटरटेन टुडे?
1: People will get to hear, they'll have to stay tuned. If I reveal everything now, then they will just leave me and go, because their favorite RJ is already leaving now.
0: या थैंक यू, हैव ए ग्रेट डे प्रीत.
1: Yes,
0: चलो,
1: thank you so much, wish you the same.
0: థ్యాంక్ యూ ప్రీత్. అది సో మంచి టాపిక్స్ తీసుకొని వచ్చింది ప్రీత్ మిమ్మల్ని అందరినీ అలరించడానికి. మీరు ఎక్కడికి, ఇంకా మీ పనులలో మీరు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, హ్యాపీగా మీ పనులు చేసుకోవడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది ఎఫ్ఎం రెయిన్బో. ఏమంటారు, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

కృష్ణకాంత్ రచన, గౌరహరి సంగీత సారథ్యంలో ఆర్మన్ మాలిక్ ఆలపించిన మిరాయి సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. 9:55 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ దీని బాంధవ. ఏది ఏమైనా టైం ఇంకా అయిపోయింది ఇవాళ మన వైబ్రెంట్ హైదరాబాద్ షోకి. సో మళ్ళీ వచ్చే షోలో కలుసుకుందాం. బట్ అప్పటి వరకు వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 52వ G7 సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. మన దేశం ఒక భాగస్వామ్య దేశంగా G7 సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ప్రధానమంత్రి విస్తృతమైన చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2 దశకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసిందని, 50% నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ, ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళంతస్తుల సముదాయాలకు కావాల్సిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ రోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మొదలైన ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: But before we quickly start with this song, we have a very small break to take. It's an ad, so stay tuned with me. We'll be continuing to the song soon.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: Second major issue we are going to talk about is Iran and Middle East stability. The recent US-Iran diplomatic framework and tensions across the Middle East are dominating conversations. Energy markets and global security are directly affected by developments in the region. The interesting fact is nearly one-fifth of global oil trade passes through the Strait of Hormuz, making stability in the region crucial. And another important thing, what they're going to discuss is artificial intelligence. AI has, people are saying that, you know, AI is going to replace many people soon. We are going to have AI instead of people. But yeah, there are a lot of places wherein I think AI cannot compete with human brain or human talent. Well, AI has become one of the most important headline topics. Leaders and technology executives are discussing AI safety, digital infrastructure, child protection and economic opportunities created by AI. And aapke hisab se agar AI aapke liye kuch kar sakta aisa kaam jo aapko daily nahi karna padta, only AI had to do. So aap aisa kaun sa kaam karate? You can hit me up on +940 2323 4822, drop your message and share your thoughts. We'll be talking about the two major topics what is going to be discussed right after a beautiful number and a short break. Stay tuned. This is RJ Preet only on 101.9 FM.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉదయం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 140,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. అనంతరం స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినిని కూడా కలుస్తారు. యూపీఐ వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ది, మెరుగైన రైలు విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు కూడా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 19వ ర్యాంకు సాధించింది. గత ఏడాది 24వ ర్యాంకు సాధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ఏడాది 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో ఎక్కువ బస్సులు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: मेरे दिल में कर गई पंचर।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: Now, interesting angle would be, can the tiny island nation produce the first major upset of the tournament? What do you think? And the other teams whose stocks are rising, if we talk about because of the match, are Germany, United States, Sweden and Australia. And if we talk about the football fact, this is the first men's World Cup featuring 48 teams, meaning more nations than ever before are getting their chance on football's biggest stage. Debutants such as Cape Verde and Curacao are creating new stories for fans around the world. The stars may lift the trophy, but the World Cup belongs to the dreamers. And today, tiny nations like Cape Verde and Curacao are reminding us why football is called the beautiful game. And if you want to see and feel the beauty of football, keep watching it and keep updated with all the information. Stay tuned. You are listening to Namaste Hello Adab only on All India Radio Rainbow FM 101.9. Rainbow ke saath hai life rangeen and main hoon aapke saath aapki Preet.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: वाले गाने एंड थोड़ा लुत्फ उठाएंगे. स्टे ट्यून्ड. बट उससे पहले एक छोटा सा ब्रेक, क्योंकि काफ़ी वक्त हो चुका है हमने ब्रेक नहीं लिया. सो यस, लेट्स टेक अ स्मॉल ब्रेक एंड स्टे ट्यून्ड.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ಕೇಳಿದಾಗ ನಾನ ಮನೋರಂಜನೆ
1: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸ್ಸುನೆ ಮೀಟಕೆ ನೇಸ್ತಮಾ
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: तो चलते हैं हमारे नेक्स्ट कॉलर की तरफ. हेलो
2: हेलो, गुड आफ्टरनून आदाब प्रीत जी.
1: गुड आफ्टरनून आदाब, आपको भी आपका नाम बताए सर.
2: जी शेर खान.
1: शेर खान जी, आज कहाँ दहाड़ रहे
2: जनता साहब जरूर हंसेंगे.
1: अच्छा है ना, कम से कम देखिए आप लोग आते हैं तो मैं हंसती तो हूँ इस बहाने.
2: हाँ बिल्कुल
1: जी. सो बताइए टॉपिक के बारे में क्या कहेंगे.
2: हाँ, पहले सभी सुनने वाले भाई बहनों दोस्तों को भी मेरा प्यार भरा सलाम आदाब है. और करता हूँ अल्लाह से आप सभी को हमेशा खुश रखे, आबाद रखे, ऐसे ही हंसते रखे और सेहतमंद रखे.
1: बिल्कुल बिल्कुल
2: जी.
1: हाँ जी,
2: हमारे बड़ों का क्या करना चाहिए बड़ों के लिए, जताने के लिए.
1: आप तो सीधे क्या करना चाहिए पे पहुंच गए. हाँ जी,
2: उनको ढेर सारे पैसे देने चाहिए, सोना चांदी देना चाहिए, ढेर सारे गिफ्ट देना चाहिए, खाने पीने को देना चाहिए.
1: सो मतलब आपके हिसाब से पैसा ही प्यार है.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: तो चलते हैं हमारे कॉलर्स की तरफ. हेलो,
2: गुड आफ्टरनून मैडम. कैसे हैं मैडम?
1: गुड आफ्टरनून सर, मैं ठीक हूँ. आपका नाम?
2: मैं रमेश बात कर रहा हूँ मैडम जी.
1: रमेश जी, कैसे हैं आप?
2: बिल्कुल अच्छे हैं. आप कैसे हैं?
1: मैं भी एकदम बढ़िया हूँ सर. तो बताइए, क्या कहना चाहेंगे टॉपिक के बारे में?
2: मैडम, टॉपिक क्या है मैडम?
1: क्या सर, मैं इतनी देर से बोल रही हूँ, फिर आप कॉल करके टॉपिक क्या है? आपके हिसाब से क्या लगता है कि हमारे घर के बड़े लोगों को हम क्या छोटी छोटी चीज़ करें कि उन्हें सम्मान और प्यार दोनों महसूस हो?
2: बड़े ऑनलाइन में ना?
1: जी, ऑन एयर है.
2: బడే లో పెద్ద వాళ్ళ మాటలు కరెక్ట్ గా మనం విని, మంచిగా వాళ్ళు చెప్పిన మాటలు మంచిగా విని, వాళ్ళు ఏదైతే మంచి చెప్పిందో అది మనం మంచిగా నేర్చుకుని మన పిల్లలు కూడా నేర్పించి చాలా బాగుంటుందని నేను అనుకుంటాను మేడం. పెద్దవాళ్ళు పెద్దల మాట సత్యమూట అంటారు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మన మంచి కోసం చెప్తారు. వాళ్ళు మన మాటలు మన విని తర్వాత మనం కూడా మన పిల్లలకు అట్లాగే నేర్పించి పిల్లలు బాగా మంచిగా మంచిగా ఇది చేసుకోవాలని నేను అనుకుంటాను మేడం.
1: ఓకే సార్.
2: మేడం, వీలుంటే ఒక సాంగ్ ఏంటి మేడం?
1: सर, मुझे तेलुगु इतनी अच्छे से नहीं आती है. कौन सा गाना सर?
2: धन्यवाद.
1: नहीं, कौन सा गाना आपको सुनना है सर? ओके सर, चल चुके हैं. सर, मैंने सुना नहीं कि आपको कौन सा गाना चाहिए. सो आप मैसेज कर सकते हैं इनकेस यू वॉन्ट एनी ट्रैक. एंड हम चलते हैं नेक्स्ट कॉलर की तरफ. हेलो,
3: राधे राधे. प्रीत जी.
1: राधे राधे सर जी, क्या नाम है आपका?
3: हमारा कोयल जी को हमारा प्यार भरा नमस्कार.
1: थैंक यू सो मच सर, थैंक यू. कैसे हैं आप?
3: एकदम फर्स्ट क्लास.
1: हाँ जी सर,
3: एक्सेलेंट हूँ.
1: थैंक
3: यू. आप कैसे हैं?
1: मैं भी एकदम बढ़िया हूँ सर. तो बताइए, टॉपिक के बारे में क्या कहेंगे?
3: अभी टॉपिक के बारे में तो फर्स्ट एक ही पॉइंट प्लीज जी. समय निकालना चाहिए.
1: समय सबसे बलवान है, राइट?
3: बस उन लोगों के लिए समय निकालना चाहिए और उनको जो भी खाने से ज्यादा मीठा फल उनसे खाना चाहिए बस.
1: सर, लेकिन एक बात बोलो, मैंने काफी बूढ़े लोगों को देखा है जिनका खाने में बहुत ध्यान होता है. जो सिर्फ खाना खाना चाहते हैं, उन्हें कुछ भी आप कितना भी अच्छा बना के दे दो, उन्हें खाना बिल्कुल अच्छा नहीं लगता. वो सिर्फ नींद में एक निकालते हैं और खाने के लिए पूरा खाना खा लेते हैं, उसके बाद बोलते हैं जरा अच्छा नहीं बना.
3: अच्छा नहीं बना. और एक बात है
1: जी,
3: उन लोगों का जो सोने का समय होता ना, उन लोगों का पलंग वगैरह जरा झटक के अच्छा साफ करके उनको सुला के उनका पैर दबा दिए तो उनके लिए नहीं, अपने लिए बहुत अच्छा है वो.
1: जी जी, बिल्कुल.
3: उनके लिए नहीं, अपने लिए बहुत अच्छा है. और एक बात कहता हूँ मैं प्रीति जी, ये सब काम अपन अपने पिताजी और अपने दादा को अपने दादी को अगर करते वक्त अपने बच्चे जो रहते ना, अगर वो देखे तो और भी अपने वहां से बहुत अच्छा है
1: जी. फ्यूचर में आपको भी यही सर्विस मिल सकती है.
3: या, या, या, या. तो उसमें एक मेरा

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. బ్యూరో చేశారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ లో ఇప్పుడు బయట మనం ఫుడ్ తినాలి అంటే ఒక రకంగా భయపడాల్సిన విషయం అని చెప్పాలి. ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ మరి కల్తీ అనేది తగ్గడం లేదు. మరి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. మరి దీనికి మార్గం ఏంటి అంటే ఒకటే ఒక మార్గం, తప్పనిసరి బయట తినాల్సి వస్తే మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న హోటల్స్ కానీ లేదా క్యాంటీన్స్ కానీ ఉంటాయి కదా, మరి వాటిని అప్రోచ్ అవ్వడం మంచిది. ప్రజల సౌకర్యార్థం ఎన్నో క్యాంటీన్స్ మరి గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా పేదవాళ్ళు మాత్రం 5 రూపాయల భోజనం ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ 5 రూపాయల భోజనం మరి ఇస్కాన్ వాళ్ళు అండ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కొన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 5 రూపాయలు పే చేస్తే మరి వాళ్ళు తినొచ్చు. సో ఇక్కడ నీట్గా చేయడంతో పాటు మరి పోషకాహారం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి పేదవాళ్ళకి ఈ 5 రూపాయల భోజనం చాలా చాలా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు, మరి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే రేట్ కాబట్టి ఈ ఫుడ్ని అప్రోచ్ అవ్వడం, ఈ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేకపోవడంతో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, సో మీరు తింటున్న ఫుడ్ మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? సో హెల్ప్ చేసినా చేయకపోయినా నష్టం జరగకుండా ఉండాలి అనంటే మనం ఖచ్చితంగా మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్స్ ఆర్ క్యాంటీన్స్ని అప్రోచ్ అవ్వడం మంచిది. సో ఆ ఫుడ్ స్టాల్స్ ఎట్లా నిర్వహిస్తారు, సో దాన్ని ఏం చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు, సో ఎలాంటి ఆహారం అందించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం దానికోసం ఎంత సమయం వెచ్చిస్తుంది, ఎంత కష్టపడుతుంది అనే విషయం తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈరోజే మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కూడా మరి బ్రేక్ఫాస్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ అందించడం వల్ల మరి వాళ్లకు మరింత మేలు జరుగుతుంది. సో ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఎఫర్ట్ని కూడా ప్రజలు వినియోగించుకోవడంతో పాటు మరి దాని వెనుక ఉన్న శ్రమను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు జస్ని హైదరాబాద్లో కూడా మనం హైదరాబాద్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫుడ్ స్టాల్స్ అండ్ హోటల్స్ ఏవేవి ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం ఈరోజు జస్ని హైదరాబాద్లో తెలుసుకుందాం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: Can you feel her? Is your heart speaking to her?

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. సో హైదరాబాద్ లో ఫేమస్ గవర్నమెంట్ హోటల్స్ ఏవి, మరి వాటి ప్రత్యేకత ఏంటి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జస్నీ హైదరాబాద్ లో. బంజారా హిల్స్ లో హెర్త్ ఆఫ్ ప్లాజా కూడా బాగా ఫేమస్. టీజీటీడీసీ యొక్క ఫ్లాగ్షిప్ హోటల్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో. సెంట్రల్ లొకేషన్, తర్వాత బిజినెస్ ట్రావెల్స్ అండ్ టూరిస్ట్ ఇద్దరికి కూడా ఇది బాగుంటుంది. రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్స్, రూమ్స్, సర్వీసెస్ అన్నీ ఉంటాయి. సో మనకి అందుబాటు ధరలో కూడా ఉంటాయి. హరిత అని అంటే మనకి గవర్నమెంట్ హోటల్స్ ఉంటాయి కదా, మరి ఇందులో ప్రజల సౌకర్యార్థం అన్ని ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడంతో

పాటు మరి సౌకర్యవంతమైన రేట్స్ అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఇక్కడ రేట్స్ ఉంటాయి. సో మిగతా ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి కదా, మరి ఆ హోటల్స్తో పోల్చుకున్నట్టయితే మరి ఇక్కడ తక్కువ రేట్కి ఉండడంతో పాటు మంచి హైజీనిక్ ఫుడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న హోటల్స్లో.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. జస్ని హైదరాబాద్లో ఈరోజు మనము గవర్నమెంట్ హోటల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు హైదరాబాద్లో మరి ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. మరి హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హోటల్స్ ఆర్ ఫుడ్ స్టాల్స్లో మరి ఎలాంటి భయం లేకుండా తినచ్చు. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే మరి ఖచ్చితంగా యాక్షన్స్ తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మరి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా బయట తినాల్సి వస్తే ఫుడ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోటల్స్ ఫుడ్ స్టాల్స్ని అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. అండ్ ముఖ్యంగా మరి కొన్ని దగ్గరలో మరి గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా క్యాంటీన్స్ ఉంటాయి కూడా, అవి కూడా సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ మరి ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మరి సీరియస్గా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మరి ఫుడ్ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. సో అక్కడ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మరి గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోటల్స్లో హరిత సరోవర్ కూడా చాలా మంచి హోటల్ అని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటుంది. సాగర్ వ్యూ ఉండే హోటల్ ఇది, గవర్నమెంట్ రిసార్ట్ హోటల్. తర్వాత బోటింగ్ సన్సెట్ వ్యూ ఇక్కడ ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఆ సన్సెట్ వ్యూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ హోటల్ నుంచి. ఫ్యామిలీ టూర్స్, వీకెండ్ స్టేలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మరి బయట నుంచి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నారంటే మరి దీన్ని కూడా సజెస్ట్ చేయొచ్చు. రైట్, స్టూడియోలో టైం 2:27 దాటి 59 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్లో. జస్నీ హైదరాబాద్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హోటల్స్ గురించి. హరిత విహార ఈ హోటల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. నెక్లెస్ రోడ్లో ఉంటుంది, హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న మరో టీజీటీడీసీ ప్రాపర్టీది. ఇక్కడ డైనింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్లెస్ రోడ్కి వెళ్ళే వాళ్ళకి మరి మంచి ఫుడ్ కావాలంటే కూడా మరి ఈ హోటల్ని అప్రోచ్ చేయవచ్చు. సో గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోటల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ మరి మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయడం ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్స్ ఎనీ టైం తినాలనుకుంటే కూడా మరి ఇవి సేఫ్ అని చెప్పొచ్చు. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా మనకి ముందు మనం ప్రైవేట్ స్వీట్ షాప్స్లోనే మనం అప్రోచ్ చేయేది, అక్కడనే తీసుకునేది. అండ్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా మరి గవర్నమెంట్ నిర్వహిస్తున్న విజయవాడ కూడా విజయ ఫుడ్స్ కూడా మరి మంచి ఫుడ్స్ని మంచి స్వీట్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మరి గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఏవైనా ఏంటంటే అదంతా సర్టిఫైడ్ ఫుడ్ అన్నమాట. ఇంకా ఏదైనా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ మరి వాటిని సర్టిఫై చేసిన తర్వాతనే బయటకు వస్తాయి. సో ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వస్తే కూడా దాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. కాబట్టి మీరు ఏదైనా ఫుడ్ ఐటెం తీసుకోవాలి అని అనుకుంటే గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్స్, తర్వాత క్యాంటీన్స్, అలాగే ఇప్పుడు ఫుడ్స్ గవర్నమెంట్ కూడా కొన్ని ఫుడ్స్ ఉన్నాయి కదా, అండ్ వాటర్, ముఖ్యంగా వజ్రా వాటర్ ఉంది, విజయ వాటర్ ఉంది. సో ఈ వాటర్ కూడా మనం వాటిని ప్రిఫర్ చేయడం, ఎక్కడైనా మనం జర్నీలో వెళ్తున్నామనంటే మరి గవర్నమెంట్ తయారు చేసిన ఆ వాటర్ బాటిల్స్ను కూడా మనం తీసుకున్నట్టయితే మనం సేఫ్గా ఉంటుంది, మన జర్నీ కూడా సేఫ్గా జరుగుతుంది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో మనకి గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోటల్స్ లో మరి స్పెషల్ ప్యాకేజెస్ కూడా అప్పుడప్పుడు ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచే మరి వేరే దగ్గర మనకి వేరే ప్లేసెస్లో పుణ్యక్షేత్రాలకు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా మనం ఇక్కడ నుంచే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. PGTDC టూర్స్ హెరిటేజ్ వీళ్ళంతా కూడా మరి మనకి ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఎకో టూరిజం కూడా ఆపరేట్ చేస్తుంది. హోటల్స్ అన్నింటికి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి pgtdc.in. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, pgtdc.in. ఈ వెబ్సైట్ని లాగాన్ అయ్యి మనం ఇంకెక్కడైనా వేరే ప్లేస్లలో కూడా మనం ఉండాలి అనుకున్నా, బయటకు వెళ్ళినా కూడా, సో ఆ హోటల్స్లో మనం వెళ్ళాలి, అక్కడ స్టే అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం హోటల్స్ని బుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సేఫ్, ఫుడ్ పరంగా కానీ, తర్వాత ఇంకా ఏ విషయంలో అయినా కూడా.

మరి అవి గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోటల్స్ కాబట్టి అన్ని విషయాలలో అది సేఫ్గా ఉంటుంది. మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు. సో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సో వాటి ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఇంకా మీరు అక్కడికి వెళ్ళి కూడా ఇంకా ఆ హోటల్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో వర్షాకాలం వచ్చేసింది, మరి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉండాలి. అంటే పాత రోజుల్లో పెట్టిన కొన్ని ఐరన్ పోల్స్ ఉంటాయి, అవి కొంచెం ప్రమాదం అని చెప్పొచ్చు. సో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సిమెంట్ పోల్స్ ఉన్న దగ్గర కూడా మరి ఎర్త్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం పడినప్పుడు మరి మీరు ఆ పోల్స్కి దూరంగా ఉండడం అనేది మంచిది. అండ్ ఎక్కడైనా మరి రిపేర్స్ ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన ఆ పోల్స్లో వైర్లు తెగిపోవడం కానీ వైర్లు లూజ్గా ఉన్నట్టయితే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక 1 వీక్ ముందు నుంచే చెప్పేసి మరవన్నీ రిపేర్ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: వార్తల ముఖ్యాంశాలు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరపనున్నారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ ఉందని, ఎల్నిలో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనం.

చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వార్థంతో బురదజల్లుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆక్షేపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముక్కోణపు సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత్ ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు డబుల్ కమిటాలోకి. ఈరోజుకు నా ప్రాముఖ్యత ఏంటి అంటే, మరి కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు వనమహోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఈరోజు ఆ స్టేట్స్లో ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఈరోజు మనకి సరైన ఆక్సిజన్ అందక మరి ఎంత ఇబ్బంది పడుతున్నామనేది తెలుసు. మరి చాలా చోట్ల ఫారెస్ట్ అంతా మొత్తం ఖాళీ అవుతుంది. మరి ఆ అడవిలో ఉన్న మరి జంతుజాలం అంతా కూడా గ్రామాల్లోకి వచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. సో అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి, సో మిగతా రాష్ట్రాల్లో మరి ఈరోజు నిర్వహించుకుంటున్నప్పటికీ మనం కూడా మరి వాళ్ళతో చేతులు కలిపి మనం కూడా ఈరోజే ఒక మొక్క నాటే ప్రయత్నం చేద్దాం. అవి మరి మొక్కల్ని పెంచి మరి ఫారెస్ట్ని మళ్ళీ డెవలప్ చేసినట్టయితే మరి జనావాసాల్లోకి వస్తున్న మరి ఆ జంతువులన్నీ కూడా మరి అడవిలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మంకీస్ ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి, ఇళ్ళల్లోకి వచ్చేసి ఎంతమందిని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో మరి ఆ మంకీస్ని మళ్ళీ ఫారెస్ట్లోకి పంపించాలంటే మనం అక్కడ ఫారెస్ట్లో కొన్ని పండ్ల చెట్లను కూడా పెంచాలి. మరి వాటికి అనువైన ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవన్నీ కనుక్కొని మరి అట్లాంటి ఫ్రూట్స్ అక్కడ అందుబాటులో ఉండేటట్టు వాటికి వాటర్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నట్టయితే అవి జనావాసాల్లోకి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజే మనం చెట్టు నాటే మొక్క నాటే ప్రయత్నం చేద్దాం. ఆ మొక్కను చెట్టుగా పెరిగేంత వరకు ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ స్టూడియోలో టైం 3:06:14. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరుంటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు

డబుల్ కమిటాలో రాజేష్తో. ఈరోజు మరి స్కూల్స్ స్టార్ట్ అయిన విషయం మనందరికి తెలుసు. మరి ఈరోజు నుంచి కొత్త క్లాస్, కొత్త పుస్తకాలు, ఆ ఫ్రెండ్స్తో మళ్ళీ సందడి, సెలవుల్లో నేర్చుకున్నవి మర్చిపోకుండా స్కూల్లో కొత్తగా నేర్చుకునేలా మరి ఇంకొంచెం ప్రయత్నాలు ఉంటాయి. సమయానికి నిద్రలేచి బ్యాగ్ సర్దుకొని స్మైల్తో పిల్లలు స్కూల్కు వెళ్ళేటట్లు ఒక 2-3 రోజులు మరి తల్లిదండ్రులు వారిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మరి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా స్కూల్ అంటే మళ్ళీ ఆనందంగా వెళ్ళేటట్టు వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ మీకు ఉన్న దాంట్లో మరి సరైన ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళు ఆనందంగా స్కూల్కు వెళ్ళేటట్టు చూడండి. ఇక ఉపాధ్యాయులు లాంగ్ గ్యాప్ తర్వాత పిల్లల్ని మళ్ళీ కలిసే రోజు కాబట్టి మరి ఈరోజు రేపు ఒక 2-3 డేస్ ఎక్కువ చదువుకున్నా పిల్లల్ని కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేయడం చాలా ముఖ్యం. సెలవుల్లో ఎలా గడిపారు అని అడిగి వాళ్లతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. జూన్ 15 ఎల్డర్ అబ్యూజ్ డే కాబట్టి అమ్మమ్మ తాతయ్యల్ని గౌరవించడం గురించి ఒక 2 నిమిషాలు పిల్లలకు చెప్పండి. సో పెద్దల్ని గౌరవించడం తర్వాత ఇక్కడ ఈ గ్లోబలైజేషన్ వల్ల రకరకాలైన సంస్కృతుల ప్రభావం మన మీద పడింది కాబట్టి సో పెద్దవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళు చెప్పే విషయాలని జాగ్రత్తగా వినటం ఇలాంటివన్నీ కొన్ని జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పటికీ మరి చిన్న ఫ్యామిలీస్లో ఇవన్నీ కూడా కొంచెం దూరమైనవని చెప్పాలి. సో అందుకే మరి నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతలను గౌరవించే పద్ధతులు తర్వాత వాళ్ళు చెప్పే విషయాలని జాగ్రత్తగా వినటం ఇవి తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అది నేర్చుకోలేకపోయినా టీచర్స్ కూడా మరి పిల్లలకు ఇవి చెప్పే ప్రయత్నం చేయాలి. సో ఎల్డర్స్ అబ్యూజ్ డే కాబట్టి ఈ అబ్యూజ్డ్ డే సందర్భంగా మరి పిల్లలకు కూడా ఈ విషయం చెప్తూ మరి వాళ్ళకి ఒక మంచి కల్చర్ అలవాటు చేయాలి టీచర్స్. అలాగే పేరెంట్స్ పిల్లల్ని బడికి టైంకి పంపించే ప్రయత్నం చేయాలి. యూనిఫామ్, షూ, బ్యాగ్ ఒకసారి చెక్ చేసుకోమని మొదటి రోజు నుంచే పిల్లల్ని అలర్ట్ చేయాలి. ఒక 1 వీక్ వరకు పిల్లల్ని ఇదంతా మర్చిపోయి ఉంటారు కాబట్టి ఒక 1 వీక్ వరకు పిల్లల్ని ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తూ వాళ్ళని నర్వస్ చేయకుండా కొంచెం కూల్గా చెప్తూ ప్రేమగా చెప్తూ మళ్ళీ వాళ్ళు స్కూల్కి అలవాటు అయ్యేటట్లు తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లల గురించి.

చూడు చూడు షూటింగ్ చూడు శ్రమ ఎంత ఉంటదంట. ఒకరు కాదు ఒక 100 మంది చెమటోడు స్టార్ అంట. ట్రైన్లైన కెమెరాలనైనా ట్రాలీసు లైట్ నైనా మోగిచున్న కుర్రాళ్ళు కూడా.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు గ్లోబల్ విండ్ డే, ప్రపంచవ్యాప్తంగా పవన విద్యుత్ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. సో పవన విద్యుత్

ప్రాముఖ్యత గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సో మరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం విద్యుత్ తయారు చేయడానికి ప్రక్రియల్ని కనుగొంటున్నాం. ఫస్ట్ మనకి జల విద్యుత్, మరి నీటి నుంచి విద్యుత్ను తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత రకరకాలుగా అంటే బొగ్గును కాల్చడం ద్వారా విద్యుత్ను తయారు చేయడం నేర్చుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మనకి పవన విద్యుత్, లైక్ పెద్ద ఫ్యాన్స్ లాగా ఉంటాయి అవి, మరి బయట పెట్టడం వల్ల అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. సో దాంతో విద్యుత్ అనేది తయారవుతుంది. సో పవన విద్యుత్ కూడా కొంతకాలం బాగా ప్రాచుర్యంలో ఉంది, అండ్ ఇప్పటికీ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా దాని ప్రాముఖ్యత, పవన విద్యుత్ యొక్క ప్రాముఖ్యత తెలియాల్సి ఉంది. సో మరి బొగ్గు నుంచి, నీటి నుంచి, గాలి నుంచి విద్యుత్ తయారు చేయడం నుంచి మొదలుకొని మరి ఈరోజు సన్రైజ్ సూర్యరశ్మి నుంచి సోలార్ విద్యుత్ తయారు చేస్తున్నాం. ఇంకా చాలా రకాలైన విద్యుత్లు మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనం రోజుకొకటి ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి మనం విద్యుత్తును తయారు చేసుకొని దాన్ని వాడుకునే స్థితికి ఎదుగుతున్నాం. అంటే ఒకరోజు విద్యుత్ కొరత ఏర్పడింది, అంటే జల విద్యుత్తు ద్వారానే మనం ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల, సో అది మనందరికీ సరిపోలేదు. సో ఇప్పుడు సోలార్ విద్యుత్ రావడం వల్ల ఏమైంది అంటే, ఎవరి ఇంటిపైన వాళ్ళే మరి ఆ సోలార్ ప్యానల్స్ బిగించుకొని మరి వాళ్ళింట్లోనే విద్యుత్ తయారు చేసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చేసాయి. సో ఆ విద్యుత్, మిగిలిన విద్యుత్తును కూడా మరి ప్రభుత్వానికి అమ్మే ప్రక్రియను కూడా మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో అందరి ఇండ్ల మీద సోలార్ ప్యానెల్ బిగించే రోజు ఎప్పుడైతే వస్తుందో, మరప్పుడు ఇంకా విద్యుత్ కొరత అనేది, అంటే సాధారణంగా మనం వాడుకోవడానికి అవసరమైన విద్యుత్ కొరత అనేది ఇంకా ఉండదు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: లెవెల్ ఏంటో నీకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలు. ఈరోజు నేచర్ ఫోటోగ్రఫీ డే కూడా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ప్రకృతిలోని అందాలని ఫోటో తీస్తూ మరి వాటిని మనం అప్లోడ్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. నేచర్లో ఉండే పక్షులు కానీ, తర్వాత సీనరీస్ అండ్ వాటర్, ఇట్లా చాలా రకాలైనవి ప్రకృతిలో మనకు కనిపిస్తుంటాయి. సో వాటిని అందంగా క్యాప్చర్ చేసి ఆ ఫ్రేమింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఉదయం లేవగానే మరి చెరువు గట్టుకెళ్ళినట్టయితే ఆ కొండల మధ్యలో సూర్యుడు, తర్వాత పక్షులు, అదంతా ఒక అట్మాస్ఫియర్. అది చూసినప్పుడు మనం దాన్ని అందంగా ఫ్రేమ్ చేసి ఫోటో తీయడం అనేది కూడా ఒక ఆర్ట్. సో ఈరోజు నేచర్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కూడా మరి చాలామంది అందమైన ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంటారు. సో మీకు కూడా ఆ అలవాటు ఉన్నట్టయితే మరి ఈరోజు ఇంకా చాలా టైం ఉంది, సాయంకాలం వరకు కూడా టైం ఉంటుంది. సో సూర్యాస్తమయం సమయంలో, సూర్యోదయం అయితే అయిపోయింది, మరి సూర్యోదయంలో కూడా మరి ఎంతోమంది ఇప్పటికే ఎన్నో ఫొటోస్ తీసి ఉంటారు. సో ఈ సాయంకాలం కూడా మనకు టైం ఉంది కాబట్టి మరి మీకు దగ్గర ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంది అని అంటే మరి అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. స్టూడియోలో టైం 3:44 దాటి 30 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్డ్ అవేర్నెస్ డే గురించి మరి పిల్లలకి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఎన్నో అనుభవాలుంటాయి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పిల్లలకి షేర్ చేసే అవకాశం పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అలాగే పిల్లలు మరి పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం, ఆ పద్ధతి మరి పిల్లలకి నేర్పు ప్రయత్నం చేయాలి పెద్దవాళ్ళు. చైనా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఒక పెద్ద అంటే ఇంట్లో ఒక పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ ఒకరు ఉండటం అనేది అదృష్టంగా భావిస్తారట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వీళ్లకు యూజ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు మరి దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం వీళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటి టైంలో మరి పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించడం చాలా తేలికగా పరిష్కరిస్తారు. సో అట్లా ఒక విషయం కాదు, ఎన్నో విషయాల్లో మరి పెద్దవాళ్ళ అవసరం మనకు ఉంటుంది. సో వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి సరైన వసతుల్ని కల్పిస్తూ మరి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ కలిగించాలి. అంటే పెద్దవాళ్లను గౌరవించే పద్ధతిని పిల్లలకు చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు కూడా ఉంది. సో ఈరోజే మరి మన స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా, మరి టీచర్స్ కానీ తర్వాత తల్లిదండ్రులు కానీ మరి ఈరోజు నుంచే పిల్లలకి ఆ విషయం మీద ఒక అవగాహన కల్పించడంతో పాటు పెద్దల్ని ఎందుకు గౌరవించాలి, మరి వాళ్ళ మనకు వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు ఎట్లా షేర్ అయింది, సో తల్లిదండ్రులు మరి పెరిగారు అని అంటే మరి వాళ్ళమ్మ నాన్నలు ఎంతో కష్టపడితే పెరిగారు కదా. సో ఆ విషయం మరి తల్లిదండ్రులు వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడ్డారు, ఎట్లా అయ్యారు, సో వాళ్ళు ఆ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు ఎంత హెల్ప్ చేశారు, సో తల్లిదండ్రులు అంత హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళని వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గౌరవించే పద్ధతిని మరి తల్లిదండ్రులు పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి ఈరోజు. సో ఈ విలువల్ని కాపాడడానికి తర్వాత ముందు తరాలకి అందించడానికి కూడా యుఎన్ఓ ప్రతి సంవత్సరం మరి ఈ అంశం మీద అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది యుఎన్ఓ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ తరుణి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బాల్య వివాహం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, అది బాలికల భవిష్యత్తును ప్రభావితం చేసే సామాజిక సమస్య అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన అడ్డు చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన వెలిబుచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విభజించిన నాటి నుంచి ఇవాల్టికి కాంగ్రెస్ ధోరణి మారలేదని, కాంగ్రెస్ విభజన తీరు అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని, అమరుల త్యాగాన్ని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే తక్కువ చేసి మాట్లాడటం సరికాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సినిమా తరహాలో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఏపీ డెప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రం అహ్మదాబాద్, వైజాగ్కు కూడా మెట్రోను మంజూరు చేసింది కానీ తెలంగాణకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను రాజకీయాల కోసం మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ రెండును పూర్తి చేసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వాలను పునరుద్దరించడం, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్యానికి భరోసా కల్పించడంలో ఈ పరిణామం సాయపడుతుందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునర్పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారి

అమెరికా వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఇన్వెస్ట్ ఇండియాలోకి. ఇన్వెస్ట్ ఇండియా మరి 2026లో పరుగులు తీస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సంవత్సరంలో 60 ప్రాజెక్టులు, తర్వాత 6.1 బిలియన్ డాలర్స్ విలువైన వర్క్స్ చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇది 14 రాష్ట్రాల్లో విస్తరించాయి. తర్వాత 31,000 పైన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే 42% పెట్టుబడి యూరప్ దేశాల నుంచి, మిగతావి యుఎస్ఏ, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా నుండి మరి పెట్టుబడులు వచ్చాయి. తర్వాత కెమికల్స్, ఫార్మా, బయోటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక 65% వాటా. సో ఇట్లా అన్ని రకరకాల పెట్టుబడులు వివిధ దేశాల నుంచి మన దేశంలో ఇన్వెస్ట్ ఇండియా కింద మరందరూ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. సో రానున్న రోజుల్లో మనకి యువతకి మరి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్వెస్ట్ ఇండియాలో. రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్ట్స్ను కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా. జూన్ 10, 2026 ఈ రోజున ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ యూపీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూపీలో డొమెస్టిక్ ఎఫ్పిఐ తీసుకురావడానికి జాయింట్గా వర్క్ చేస్తున్నాయి. సో దీని ద్వారా మరి ఎంతోమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం అండ్ వెస్టిండియా. జూన్ 14న మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మార్కోన్తో కలిసి ఫ్రాన్స్లో భారత్ ఇన్నోవేటివ్స్ 2006 లాంచ్ చేశారు. ఇది ఇన్వెస్ట్ ఇండియా లాగే ఏజెన్సీల సపోర్ట్తో

ఇరవై ఇండియన్ డీటెక్ స్టార్టప్స్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు కనెక్ట్ చేసింది ఈ ఈవెంట్. సో దీని ద్వారా మరి మన భారత్కి కూడా చాలా మేలు జరగబోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా. సో ఇక మన తెలంగాణలో ఇన్వెస్ట్ ఇండియా కూడా మరి కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తుంది జహీరాబాద్ ప్రాంతంలో. 12,600 ఎకరాల్లో మరి ఇది నిర్మిస్తున్నారు. అలాగే 7,000 కోట్లతో ఈవీ హైబ్రిడ్ కార్ల ఫ్యాక్టరీ, దీని మీద ఒక 15,000 పైనే ఉద్యోగాలు, అలాగే

3,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా, మరి దీని ద్వారా 8,000 పైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 2,200 కోట్లతో ఏరోస్పేస్ ఆటో ప్రెసిషన్ పార్ట్స్ మొత్తం 12,700 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది వీటి ద్వారా. అలాగే 5,500 పైన ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మొత్తం

పైనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మొత్తం వచ్చేసి ఉద్యోగాలు 28,500 పైన ఉద్యోగాలు ఈ అన్నిటి ద్వారా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 28,500 పైనే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్ ఇండియా ఈ విధంగా మన జైరాబాద్లో కూడా మరి చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి చాలా ప్లాన్స్ని ఇక్కడ నిర్మిస్తుంది.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా. తెలంగాణలో సిద్దిపేటలో కూడా ఇన్వెస్ట్ ఇండియా తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. బయో ఎనర్జీ హీట్ వాటర్ అనే ప్లాంట్ని కూడా ఏర్పాటు చేస్తుంది. 127 కోట్లతో గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ, ఎక్స్పాన్షన్ ఫ్యూయల్ ఎథనాల్ ప్రొడక్షన్ కూడా పెంచుతారు దీంతో. అలాగే 35 కోట్లతో ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ ప్లాంట్ని ఆటోమేటెడ్ లైన్ ఏర్పాటు చేస్తారు. సో దీని ద్వారా కూడా మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మరి ఆ ఏరియాలో కూడా ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, వాటికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వాటర్ సప్లై కూడా మరి ట్రాన్స్పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మరికొంతమందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది, కొందరికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మరి వ్యాపారాలు నిర్వహించే వాళ్లకు కూడా కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్ ఇండియా మన భారతదేశ మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో మరి చాలా రకాల ఇన్వెస్ట్లను చేస్తూ మరి అన్ని వ్యాపారాలను ప్రోత్సహించడంతో పాటు మరి మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్వెస్ట్ ఇండియాలో. ఇన్వెస్ట్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి ఫార్మా కూడా ప్రారంభించబోతుంది. 588 కోట్లతో స్టెర్లైన్ ఇంజెక్షన్ వైల్స్, అలాగే ఫ్రీ ఫిల్డ్ సిరెంజ్ ఐడ్రాప్స్ తయారు చేసే ఫార్మా యూనిట్ని ఎక్స్పాన్షన్ చేయబోతుంది మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో. సో ఇన్వెస్ట్ ఇండియా మరి ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా కూడా మరికొంతమందికి అవకాశాలు, తర్వాత వ్యాపారాలు కూడా అభివృద్ధి చెంది మన ఎకానమీ పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్ ఇండియా మన దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ఇన్వెస్ట్ చేస్తూ యువతను ప్రోత్సహిస్తూ మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా. స్టూడియోలో టైం 4:55 దాటి 24 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: పిరిబోసిన సెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతినితో మాట్లాడుతురు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలో వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన కుదరడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం అమలుతో పశ్చిమాసియాలో తిరిగి శాంతి స్థిరత్వం నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం తమ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్లో తెలంగాణ మార్క్ఫెడ్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కనీస ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి మోసం చేసిందని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గుబాయి బాట కార్యక్రమంలో భాగంగా మందమర్రిలోని కాశీపేట గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ హింద్ మజ్దూర్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు ఫిట్నెస్ లేని 60 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో 5 to 5:45 ఇప్పుడు తాజా ట్యూన్స్ వినబోతున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: రెయిన్బో 101.9.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా

0: ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేన్ని అంటారండి?
1: ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అల్లోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా దాంతోపాటుగా ఇతర వైద్య విధానాలు, అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అల్లోపతితో పాటు కలిపి వాడుకునే దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అనమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గానిక్ ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలోని ఆ పర్టికులర్ ఆర్గానికే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతునిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు, యూనివర్సిటీ లెవెల్లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
1: అవును.
0: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ని ప్రైమ్ మోటోగా పెట్టుకొని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనొచ్చు అంటారా?
1: అవును. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ ని నేను లేదంటే ఇంకొక ఆర్గానికే డాక్టర్ అన్నట్లుగా కాకుండా సమగ్రంగా ఆ పేషెంట్ ని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం ఎలాగా, ఏం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతాడు అనేది మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అయితే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా డాక్టర్ గారు?
1: ఖచ్చితంగా. అందుకే డాక్టర్ రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
0: నిష్ణాతుడు అయి ఉండాలి.
1: ఏ డాక్టర్ అయితే రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడుట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడుట్లో బెస్ట్ ఏముందో పేషెంట్ కి అందించగలరు. ఇంకా రకరకాల వైద్య విధానాల్లో నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
0: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద డాక్టర్
1: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతల ఆ డాక్టర్ కి తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త ఎవరు లేకపోవడం వల్ల, ఎవరు ఏం చేస్తున్నారు పేషెంట్ తెలియకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, పేషెంట్ ఇబ్బందుల్లోనూ పడవచ్చు.
0: డాక్టర్ గారు గమనిస్తుంటాము, ఒక పేషెంట్ ఒకవేళ అల్లోపతి తీసుకున్నప్పటికీ కూడా ఒక పేషెంట్ ఒక డాక్టర్

0: డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ అన్నట్టు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
1: ఖచ్చితంగా.
0: మీరు అలోపతిలో అటు MBBS చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
1: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అలోపతిలో ఒక పల్మనాలజిస్ట్ని, ఒక కార్డియాలజిస్ట్ని, ఒక ఆర్థోపెడిస్ట్ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది, అలోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే, ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ను, ఒక కార్డియాలజిస్ట్ను, ఒక ఆర్థోపెడిస్ట్ను లేదంటే ఇంకొక డాక్టర్ని విడివిడిగా కలవడం వల్ల మీరు అన్నట్లుగా ఆ పేషెంట్కి ఎవరు ఏం రాస్తున్నారో తెలియకపోతే, మిగతా డాక్టర్స్ కూడా ముందు డాక్టర్స్ ఏం రాస్తారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈజ్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగ స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరం అయితే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ నుంచి ఒపీనియన్ తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమీ రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అల్లోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే, అల్లోపతిలో ఇవ్వాల్సిన మందులు అల్లోపతిలో తీసుకుంటూ, హోమియోపతిలో ఉన్న మందులు హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవ్వచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అల్లోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అల్లోపతి మందులు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండిట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అలోపతి ప్లస్ హోమియో కావచ్చు, అలోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
0: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో గనక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బుకు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్కి డ్యామేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అల్లోపతిలోనే పెడతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో ఇంకా కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే, ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టాం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి వ్యాధికి కూడా హోమియోల మందు ఉంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమియోలు కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, SLE కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ SLE, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో, లేదు అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, COPD కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక లేకపోతే ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు,
0: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
1: Yes.
0: డాక్టర్ గారు, అలోపతిలో సింప్టమ్స్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు. రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటారంట?
1: అల్లోపతి విషయానికి వస్తే ఒక ఫిజిషియన్గా నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఏం చేస్తామంటే పేషెంట్కు ఉన్న సిమ్టమ్స్ని మేనేజ్ చేస్తాము అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి అది జబ్బుని ఫైట్ చేసి జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవ్వడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు అప్పటి వరకు పేషెంట్కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇస్తాము, అవసరమైతే ఐసీయూలో పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే హోమియో

0: పనిచేసే పద్ధతి ఏంటంటే అది శరీరంలో ఉన్న జబ్బుని అది రూట్అవుట్ చేస్తుంది, వేళ్లతో సహా అది పెకలించి వేస్తుంది. అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్స్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అల్లోపతిలో పేషెంట్ నాకు అర్జెంట్ గా నాకు సిమ్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్. అలాంటి వారికి ఖచ్చితంగా అల్లోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు. అలాంటి వారికి హోమియో సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరేం చేస్తారో అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్. అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లోపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమియోలో వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లోపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది. అది మనం చూస్తాం, ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను. ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది. విత్డ్రా చేస్తాం, కరెక్ట్. విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సిమ్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అలోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందండి?
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం డయాగ్నోసిస్ వస్తుంది, ఈ జబ్బు ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ కనుక వస్తే, ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు అని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలో అలా కాదు. హోమియోలో ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సిమ్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు వస్తే, నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ళ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలో ఏంటంటే వారిని సమగ్రంగా చూస్తాం. అంటే వారి మనసు, మైండ్, తర్వాత వారి ఫిజికల్ సిమ్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సిమ్టమ్స్ అనుకుని ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సిమ్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ కి పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాసిటమాల్ తీసుకొని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికీ ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేస్ టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సిమ్టమ్స్, అంటే మీరు అన్నట్టుగా మానసికమైన సిమ్టమ్స్, శారీరకమైన సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటిని మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత అది కూడా ఆపేయచ్చండి.
0: అబ్సల్యూట్లీ రైట్.
1: డాక్టర్ గారు, ఆహారపు నియమాలు, పద్ధతులు గానీ, అలవాట్లు గానీ వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్ వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్కి ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేనివల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు, ప్రోటీన్ తీసుకుని వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము, ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు ఇలాంటివి ఎన్నో చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోను హోమియోపతిలోను పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
1: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ ఏ రకమైన సింప్టమ్స్, ఏ ఏ రకమైన

0: వెళ్ళి డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి.
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి అంటే ముఖ్యంగా అల్లోపతి హోమియోపతితో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్తని చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సిమ్టమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందుని మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సిమ్టమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలు అన్ని చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్కి వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ స్టూడియో క్లాక్ లో టైం 6:06 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో. అలా చల్లగా వేడిగా హైదరాబాద్ రకరకాలుగా అనిపిస్తుంది, కానీ మనందరం వెయిట్ చేసేది, బాగా ఎక్సైటెడ్ అయ్యేది మాత్రము అలా చల్ల గాలి కోసము, ప్రశాంతమైన వాతావరణం కోసము. అతిగా వర్షం పడితేనేమో అబ్బాయి వర్షాలు ఏంటి అంటాము, అసలే వర్షం పడకపోతే ఇంకెప్పుడు వర్షాలు పడతాయి అని అంటాము. అందుకు మేబీ మనందరం అనుకున్నది హైదరాబాద్ వెదర్ వినేసింది అండ్ చాలా బ్యాలెన్స్డ్గా మోడరేట్గా టచ్ వుడ్ ఇప్పటి వరకు అయితే ఉంది. ఈ ప్రశాంతమైన వెదర్ని ఎంజాయ్ చేస్తూ నా మాటలు వింటూ మంచి మంచి పాటలకి గ్రూవ్ అవుతూ ఉండండి. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. 6:16 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆల్ రైట్, ఇప్పుడు ఇంట్లో పనులు చెప్తుంటే అబ్బా నేను చేయను అని పిల్లలు విసుక్కుంటూ ఉంటారు. అండ్ ఇవాళ నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ అల్లరి, ఎక్కువ నకరాలు చేసే పిల్లలకి చెక్మేట్ పడిపోయింది. ఎంత అల్లరి చేసినా, ఎంత ఆడుకున్నా పొద్దున్న లేచి అమ్మా నాన్నలు అయితే స్కూల్కి పంపించేస్తారు, దాట్ ఈస్ ఫర్ ష్యూర్. మళ్ళీ అదే రొటీను, మార్నింగ్ లేవగాలి, స్నానము, టిఫిన్, లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ రావాలి, హోంవర్క్ చేసుకోవాలి. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్లో ఆడుకొని, ఇష్టం వచ్చినంత సేపు ఆడుకొని, తినడం, పడుకోవడం, ఆడుకోవడం, టీవీ చూడడము, ఇలా జరిగిన వాళ్ళకి సడన్గా ఇదొక పెద్ద ప్యానిక్ అటాకే కదా. పెద్ద పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు, ఓకే స్కూల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఇది ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్, మనం చదువుకోవాలని. కానీ పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి అసలు ట్రాన్జిషనే ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడైతే ఓకే ఇంకా 1 ఎగ్జామ్, ఇంకా 2 ఎగ్జామ్స్ అని లెక్క పెడుతూ ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోతే మాకు హాలిడేస్ వస్తాయని ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటారో, వాళ్ళ ప్రకారము 1.5 మంత్ హాలిడేస్ కూడా ఏదో 2 డేస్లో అయిపోయినంత బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ 1.5 మంత్ పిల్లల గోల వేగి వేగి వేగి ఇంట్లో వాళ్ళు అమ్మయ్య ఫైనల్లీ స్కూల్కి వెళ్ళిపోతారు, మనకు కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇలా ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. బట్ ఏదేమైనా పాపం చిన్నపిల్లలు నిద్ర సరిపోక పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళి రావాలి. ఐ నో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అవసరము ఫర్ అ చైల్డ్స్ పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి కదా. ఈ రొటీన్లో పడటానికి ఈజీగా ఈ 1 వీక్ టైం అయితే పడుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ.

కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

6:35 to 8 o'clock the time you are listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. పిల్లలు రాయటము చదవటము ఒక సర్టెన్ ఏజ్లో వచ్చాక నేర్చుకుంటారు, కానీ దీని వెనుక కూడా ఒక చిన్న సైన్స్ ఉంది. రాయటము చదవడము ఇవన్నీ జరగాలి అని అంటే బ్రెయిన్లో ఒక న్యూరాన్ నెట్వర్క్ అనేది జనరేట్ అవ్వాలి. అది ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఓవర్ నైట్ అయితే అవ్వదు. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి కొంచెము సెన్సరీ మోషన్స్ అని సెన్సరీ యాక్టివిటీస్ అండ్ కలర్స్ ఐడెంటిఫై చేయించడము ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ పేరెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్టోరీస్ చెప్పడము, స్టోరీస్ చెప్తుంటే కూడా బ్రెయిన్లో ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. జస్ట్ లైక్ దట్ స్టోరీస్ అయితే అంత పాపులర్ అవ్వవు పిల్లలకి, జస్ట్ బికాజ్ వాళ్ళ మెమరీ కెపాసిటీ పెరగటము, న్యూరల్ నెట్వర్క్ డెవలప్మెంట్ బాగా జరగటం వల్ల స్టోరీస్ అనేవి చిన్నపిల్లలకి చెప్పడము ఒక పద్ధతిగా మారిపోయింది. అది ఏ కల్చర్లో అయినా పిల్లలకి ఒక సెట్ ఆఫ్ స్టోరీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. రామాయణ మహాభారతాలు, భాగవతము వీటి స్టోరీస్ ఒకెత్త అయితే నార్మల్ మారల్ స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. అవి ఎంత ఏజ్ వచ్చినా ఎప్పుడు విన్నా కానీ అరే బాగుంది కదా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ స్టోరీలో ఏదైనా స్టోరీలో ఉన్న మారల్ కూడా చాలా రిలవెంట్గా అనిపిస్తుంది. అండ్ అది మనము ఏ ఏజ్లో వింటున్నాం అన్నది కూడా ఇట్ మ్యాటర్స్. చిన్నప్పుడు మారల్ అర్థం అవ్వకపోవచ్చు, కొంచెం ఎంటర్టైనింగ్గా ఫనీగా అనిపించవచ్చు, బట్ అదే కొంచెం పెద్దగా అయ్యాక వెన్ యూ లిసన్ టు ద సేమ్ స్టోరీ అండ్ ద మారల్ అగైన్ అది చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దాట్ ఆలోచించండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: 6:49 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో స్టోరీస్ అన్న పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా రకరకాల స్టోరీ

స్టోరీస్ వచ్చాయి, ఏఐ యూజ్ చేసి చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. చిన్నపిల్లలు చిన్న చిన్న యానిమల్స్తోని, అలా విలేజ్ అట్మాస్ఫియర్తోని, అట్ ద సేమ్ టైం ఏమన్నా పిల్లలు కూరగాయలు అవి ఇవి తినకపోతే అవి తింటే ఎంత బలం వస్తుంది అని, ఇలాంటివి కూడా క్యూట్ వీడియోస్ ఏఐ యూజ్ చేసి చాలా బాగా తీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చెప్పే విధానాలు మనం అనుకుంటే చాలా ఉంటాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళకి అర్థం చేయించి పని చేయించుకుంటే చాలు. ఒకప్పుడు అమ్మ కొడుతుంది అని భయపడే పిల్లలు, ఆ తర్వాత అమ్మ బెదిరిస్తుంది అని భయపడే పిల్లలు ఇప్పుడు ఫోన్ ముందు పెట్టి ఏం చేయన్నా చేస్తున్నారు. అట్లా ఉంది జనరేషన్. సో ఏమంటారు, సామధాన భేద దండాలు అన్న ఈక్వేషన్ ఇప్పుడు అంతగా పని చేయకపోవచ్చు. ఎంత ఉన్నా ఎంత అల్లరి చేసినా మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ భాషలో చెప్తేనే అర్థం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు దెబ్బ తగిలే వరకు చూడాలి అని అంటారు కదా, అది కొన్నిసార్లు యాక్చువల్లీ కష్టమే. ఏదో నా కంట్రోల్డ్ డ్యామేజ్తో పిల్లలకి ప్రాక్టికల్గా నేర్పిస్తే ఇంకా ఎక్కువ బాగా గుర్తుంటుంది, బికాస్ ఎక్స్పీరియన్స్ అనేది మన బ్రెయిన్లో కూడా ఒక మంచి ఇంప్రెషన్, పర్మనెంట్ ఇంప్రెషన్ అనేది ఎన్గ్రేవ్ చేస్తుంది. కాబట్టి లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి ఎక్స్పోజ్ చేయటము యాజ్ అ పేరెంట్స్, యాజ్ ఎల్డర్స్ అండ్ గార్డియన్స్, ఇది మీ ప్రథమ కర్తవ్యం. బయట వెళ్ళి ఆడుకొనివ్వాలి, మట్టిలో నీళ్ళలో యాక్చువల్ న్యాచురల్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతే మోస్ట్లీ వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఫ్లూ లాంటివి అస్సలు దగ్గరికి రావు, వచ్చినా కూడా పిల్లలు అఫెక్ట్ అవ్వరు. మనం చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో, ఎయిర్ కండిషన్లో, కార్లో, ఇంట్లో నీట్నెస్ అనేది ఉండాలి, కానీ నాట్ ఎట్ ద రిస్క్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ కిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్. అన్నిటికీ ఎక్స్పోజర్ ఉంటే బాడీ అనేది తన తట్టుకుంటే శక్తిని పెంచుతుంది. కాబట్టి అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండడం, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో టైం 6:51. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 7:03 స్టూడియో క్లాక్ టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో మనం వచ్చేసాము హలో రెయిన్బో ప్రోగ్రాంలోకి. సో ఎలాగో పిల్లలు స్టోరీస్, మారల్స్, బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు మీ చదివిన ఏదైనా బుక్, స్పెషల్ బుక్ ఆర్ ఫేవరెట్ బుక్, లేదంటే బాగా గుర్తుండిపోయే బుక్, మీరు ఏదైనా లైఫ్ లెసన్ నేర్చుకున్న బుక్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ నాతో షేర్ చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402323300, 0402323482101, 0402970 4715. మనం ఒక చిన్న బుక్ కమ్యూనిటీ ఫామ్ అయిపోతాము. యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.
2: ఫ్లాట్ అయిపోయావా?
3: అంటే
2: అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా,

0: 존마.
1: ఆల్ రైట్, తన ఫేవరెట్ బుక్ షేర్ చేసుకోవడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఎవరో చూసేద్దాము. హలో
2: హలో అమ్మా, నందిని.
1: నమస్కారం అండి, రమణ గారు.
2: థ్యాంక్ యూ. నేను ఎప్పుడు కాశీ మజిలి కథలలో అవి ఎక్కువ చదివాను. మా తర్వాత గురువుజీ అని గోల్వార్కర్ రాసిన పంచతంత్రం అని ఒకటి, పాంచజన్యం అని అదొక బుక్ బాగా గుర్తు పెట్టుకునేవాని. ఇప్పుడు వచ్చి భగవద్గీత బాగా గుర్తు పెట్టుకున్నాను. భగవద్గీత బాగా చదివేవాని. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 700 శ్లోకాలు కూడా బైహార్ట్ చేయాలని చెప్పేసి కొన్ని కొన్ని నేర్చుకున్నాను. అందరితో పాటు ఫాలో అవుతాను. ఆ భగవద్గీతను చిన్నగా చదువుకుంటా వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే గుర్తు పెట్టుకుని ఉంటానమాట. దాంతో పండ్లు పూలు ఈ 700 శ్లోకాలకు అయ్యే పండ్లు పూలు అనమాట. ఎప్పుడు వాడని పువ్వులు చుండి, ఎప్పుడు పుల్లని ఫలములు చుండి, తప్పక మనమా ధన్యవనికి జని తలకొక కొన్ని తీసేస్తము రండి అని పాట కూడా ఉంది. పెద్ద పాట
1: కూడా
2: పాడుకుంటూ అయ్యి వ్యాసమహర్షి 18 అధ్యాయాలను 18 ఎకరాలుగా పోల్చి ఆ 18 ఎకరాల్లో 700 చెట్లు నాటాడయ్యా. ఆ చెట్లకు పసి పూసినటువంటి పూలు ఎప్పటికీ వాడిపోవు, ఆ పండ్లు ఎప్పటికీ

0: కుళ్ళిపోవు. అటువంటి దానిని మనం ఆస్వాదిస్తాం, రండి రండి రండి అని అనమాట భగవద్గీతలోని అర్థం అనమాట. అది తల్లి.
1: ఓకే ఓకే, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ నానా.
1: యా, దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అంటే ర్యాండమ్గా ఫేవరెట్ బుక్ మారల్స్ అని అన్నాను, కానీ వీ హ్యాడ్ అ గుడ్ స్టార్ట్. యా, మీరు కూడా మీ ఫేవరెట్ బుక్స్ ఆర్ సమ్ మారల్ దట్ లెఫ్ దట్ యూ ఆల్వేస్ కీప్ విత్ యూ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవడానికి డైల్ చేస్తున్న నంబర్ 0402323003004820402974715.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ, నేను ఓలేడు ప్రభాకర్ రావు, నందిని గారు.
1: ప్రభాకర్ రావు గారు, చెప్పండి, మీతో ఉండిపోయిన బుక్ ఏంటి?
2: నాతో ఉండిపోయిన బుక్ చెప్తాను, అంతకన్నా ముందు ఒక్కటి చిన్న, మీ పేరు మాత్రం నందిని పేరు ఈ బెంగళూరులో మారుమోగుతున్నదమ్మా.
1: ఓకే,
2: ఎందుకని అడగరేంటి?
1: అక్కడ నందిని బ్రాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి.
2: కరెక్ట్ కరెక్ట్, నందిని మిల్క్, నందిని పెరుగు, నందిని అదేది మన పనీరు.
1: ఓకే ఓకే అండి,
2: కోవా అన్ని మొత్తం నందిని ప్రొడక్ట్, కానీ మంచి రుచిగా ఉంటాయి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పుస్తకాల విషయానికి వస్తే,
2: పుస్తకాల విషయానికి వస్తే యందమూరి వీరేంద్రనాథ్ గారిది ఒకటి నత్తలు వస్తున్నాయి జాగ్రత్త అని, అది చాలా బాగుంది. నేను అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చదివాను, అప్పుడు డిటెక్టివ్ నవల్స్ అవి చదివేవాడిని.
1: ఓకే,
2: అంటే యంగ్ ఏజ్ కదా మరి, అందుకని అయితే దాని తర్వాత కొద్దిగా ఏజ్ పైకి వచ్చే కొద్దీ రామాయణం మహాభారతాలు ఇవి కామనే. దాని తర్వాత బొమ్మరిళ్ళు చందమామలు అవి మంత్రులు మంత్రులు చెప్పించుకునే వాళ్ళమే అప్పట్లోనే.
1: ఓకే ఓకే,
2: అలాంటి బుక్స్ చదివేవాళ్ళని. ఈ నత్తలు వస్తున్న జాగ్రత్త మాత్రం చాలా అద్భుతంగా రాత్రిపూట కూర్చొని చదివేవాడిని,
1: ఏ
2: డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. 3 రోజులు కంప్లీట్ అయింది అది నవల. అలాగే ఇప్పుడు వచ్చే సండే బుక్స్ ఎక్కువగా నేను ట్రీట్ చేస్తుంటా అనమాట. మన న్యూస్ పేపర్ లో వస్తాయి.
1: అవునవును,
2: అన్ని
1: వస్తుంటాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఏజ్కి తగ్గట్టు కొన్ని బుక్స్ నచ్చుతాయి, కొన్ని జానరాస్ నచ్చుతూ ఉంటాయి. ఫస్ట్ ఇష్టం ఉన్న జానరా, బాగా ఎగ్జైట్ ఉన్న జానరా మనకి ఇంకొక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అవి అంత ఎగ్జైటింగ్గా అనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాంటసీ అయి ఉండొచ్చు, ఫిక్షన్ అయి ఉండొచ్చు, సర్టెన్ ఏజ్లో బాగా ఎగ్జైటింగ్గా ఉంటాయి. సీక్రెట్ అందులో ప్లాట్ ట్విస్ట్ ఏముంది, అదేముంది, ఇదేముంది, బట్ ఇట్ డజంట్ రెస్ట్రిక్ట్ టు ఏజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్. కొంతమందికి కొన్ని ఒక టైంకి నచ్చుతాయి, అండ్ దట్ ఆల్సో మైట్ డిపెండ్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ లైఫ్ ఎలా నడుస్తుంది వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్, సాడ్గా ఎమోషనల్గా ఏదన్నా అవుతూ ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ బుక్స్ చాలా అపీలింగ్ అనిపిస్తాయి. లేదు, ఇఫ్ దేర్ ఆల్ హ్యాపీ, హ్యాపనింగ్, ఎగ్జైటింగ్, బబ్లీ బబ్లీ ఉంటే కొంచెము రొమాంటిక్ నావెల్స్ అనేసి, రామ్ కామ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ నచ్చుతూ ఉంటాయి. బట్ ఈ బుక్స్ అనేది అదొక పెద్ద సముద్రం లాంటిది, ఏ లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ ఉండదు, ఎలాంటి బయాస్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏ బుక్ అన్నా చదవచ్చు, ఏదన్నా తీసి దే కెన్ రిలేట్ టు ఇట్. నాకు అనిపించేది ఏంటంటే, ఇట్ ఇస్ ద మోస్ట్ ఇండిపెండెంట్ ఏరియా బుక్ రీడింగ్ అనేది.

సో యా మీరే అనుకుంటున్నారు నాతో షేర్ చేసుకోవడానికి డైల్ చేయాల్సిన నంబర్ 0402323003 0402323482101 0402970471 5

0: FM Rainbow 101.9, musically yours.
1: So we have our next caller. Hello. Hello.
2: Hello. Good evening, madam.
1: Good evening, Andy. Chepandi, me came book system.
2: Om Shanti. Namaskar, Andy. Na peru Poonchet Mehrbaba, Jubilees nunchi maatladutunnanandi.
1: చెప్పండి.
2: ఇకపోతే రమణయ్య గారి మాటలు అద్భుతం అండి. బోలేటి ప్రభాకర్ గారి మాటలు ఇంకా అత్యద్భుతం అండి. ఇకపోతే బుక్ల విషయానికి వస్తే, ట్రాఫిక్ విషయానికి వస్తే అండి, ఒకప్పుడు నేను చదువుకునే టైంలో అండి, ఇదే టైంకి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మా ఇంటి పక్కన మా అమ్మగారు అందరినీ పిలిచేవారు అండి. 10 మందిని కూర్చోబెట్టి బుక్లు చదవనివారు అండి.
1: రుక్మిణి
2: కళ్యాణం అండి, గజేంద్ర మోక్షం, దాశరథి శతకం, చందమామ బొమ్మరీలు, అలాగా ప్రతిరోజు కూడా చదువుతా ఉన్నాను 7 గంటల నుంచి 8 గంటల వరకు అండి. గజేంద్ర మోక్షం అయితే నాకు బాగా నచ్చిందండి. ఏనుగు ముసలి కాలుని పట్టుకుంటే అండి, రక్తం పట్టి పీడిస్తుంటే అండి, ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటే వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ముసలిని ముక్క ముక్కల కింద నలుగుతాడండి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనం జరపడం మేడం, మనకి అంతా మంచి చేస్తాడని దాని అర్థం మేడం.
1: అవునండి, థ్యాంక్ యూ సో మచ్.
2: పోల్శెట్టి మెహర్ బాబా.
1: సో యా, ప్రతి స్టోరీకి ఒక మోడల్ ఉంటుంది. కాబట్టి ఆ ముసలి ఏనుగు కాలు పట్టుకునేసరికి ఏనుగు దాని ముసలిని రివర్స్లో ఏం అనకుండా జస్ట్ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు వచ్చి హెల్ప్ చేశాడు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మోడల్ పిల్లలకు కూడా ఏమన్నా ఉంటే చెప్పటానికి, వాళ్ళకు కూడా యానిమల్స్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తే విజువలైజేషన్కి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దే విల్ యాక్చువల్లీ విజువలైజ్ ద క్యారెక్టర్స్ అండ్ ఇమాజిన్ ద స్టోరీ. అండ్ అది ఒక్కటి రెండు సార్లు చెప్తే చాలు గుర్తుండిపోతుంది పిల్లలకి. నెక్స్ట్ టైం ఏం స్టోరీ చెప్పాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఎలిఫెంట్ స్టోరీ చెప్పండి, హేర్ అండ్ ద టార్టాయిస్ స్టోరీ చెప్పండి అని ఇలా

0: సో వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ కాలర్. ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: హలో మ్యామ్,
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు? గుడ్ ఈవినింగ్.
1: నేను మోహన్ మేడం, బాగింగంపల్లి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నా.
0: చెప్పండి మోహన్.
1: మేడం, నా జీవితంలో అయితే భగవద్గీత మరియు మహాభారతం అనే రెండు బుక్లు చాలా ఇంపాక్ట్ చేసినాయి మేడం. ఆ రెండు బుక్ల నుంచి నేను చాలా ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్ నేర్చుకున్నా మేడం.
0: ఓకే.
1: బిఫోర్ ఐ చదవక ముందుకు నా లైఫ్ అలాగ ఉండే, చదివిన తర్వాత నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చినాయి.
0: ఓకే ఓకే. ఏదైనా ఒక ప్రిన్సిపల్ ఆర్ ఏదైనా ఒక వాల్యూ మీకు గుర్తున్నది మాతో షేర్ చేసుకుంటారా?
1: అది బంధువులని వదిలే టైం వచ్చినప్పుడు వదిలేసాలి మేడం. అయితే నాకు ఇంకా గుర్తుండిపోయింది చాలా.
0: ఓకే ఓకే
1: ఓకే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మ్యామ్
0: ఫర్ షేరింగ్. సో యా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రిలేట్ అవుతుంది. ఎందుకు అంటే రీజన్ ఉండదు, అండ్ దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి

0: హలో హలో,
1: బుక్స్ కొరం చెప్తారు, అర్థమైపోయిందమ్మా.
0: మీ పేరు?
1: కే రమేష్ అమ్మా.
0: మాట్లాడండి.
1: మీ పేరు మేడం?
0: నందిని.
1: అర్థమైపోయింది.
0: మాట్లాడండి, ఆనర్ ఉన్నాం.
1: బుక్స్ కోసం అంటే మేడం, నాకు చాలా ఇష్టమైన బుక్స్ అంటే ఒకటి బారిస్టర్ పార్వతీ షో అని ఉంది మేడం, అదొకటి చందమామ మరియు బాలమిత్ర. ఇది చాలా ఇష్టం, బాగా చదివేటప్పుడు కంపల్సరీ ప్రతి నెలకోసారి వచ్చేది. చందమామ అయినా బాలమిత్ర అయినా ఇది కంపల్సరీ చదివి చాలా ఇష్టంతో ఎదురు చూసేది అనమాట, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని. ఇప్పుడు బారిస్టర్ పార్వతీశం కూడా చాలా బాగుంది అమ్మా, నవల ఎన్ని ఎన్నిసార్లు చదివిన అంత మంచి విషయం. ఇంకోటి ఆర్య చాణిక్య అని హిందీలో వచ్చిందమ్మా, అది చాలా బాగుండేదమ్మా. అది ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎట్లా ఉండాలి, ప్రభువులు ఎట్లా ఉండాలి, అది అది కరెక్ట్ గా చూపించి చాలా మంచి అనిపిస్తుంది అమ్మా.
0: ఓకే ఓకే అండి,
1: ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ ఉస్మాన్.
0: థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాము, అప్పటి వరకు ఈ పాట వినేద్దాము.

0: వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ కాలర్. హలో,
1: మేడం నమస్తే. మేడం
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు ఏఎస్ రాయుడు మేడం, ఫ్రమ్ కర్నూలు.
0: ఓకే, చెప్పండి మీకు పుస్తకాలకున్న అనుబంధం.
1: మేడం లైఫ్ లైఫ్ బుక్ మేడం.
0: ఓకే,
1: లైఫ్ బుక్ అంటే మన మనసులో మనమే రాసుకునే ఒక పుస్తకం మేడం. అది లైఫ్ అంటే మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే 5th క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ మనకు ఒక స్టేజ్ వస్తుంది. అప్పుడు మన మనసులో మనం రాసుకుంటాం, మనము ఈ స్టేజ్ నుంచి ఇప్పటి నుంచి మనము ఇట్లా చదివాలి, ఇట్లా ఎదగాలి, ఇట్లా చదవాలి అనేది మనం అట్లా రాసుకునే పైకి ఎదుగుతాయి మేడం. మనం కావాల్సిన స్టేజ్కి మనం ఎదగలుగుతాం మేడం. అదే లైఫ్ డైరీ బుక్స్ అంటారు మేడం దాన్ని.
0: ఓకే, సో ఇది మరి 5th క్లాస్ పిల్లలకి మీరు చెప్పాలంటే ఎలా చెప్తారు?
1: 5th క్లాస్ పిల్లలకంటే మేడం, నేను 5th క్లాస్ నుంచి నేను లైఫ్ డైరీ రాసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను.
0: అది మంచి ప్రాక్టీస్ అండి. అయితే ఇప్పుడు పిల్లలు ఫోన్తోనే ఉండిపోతున్నారు, లేదంటే పెద్దవాళ్ళు రాయటం చూసి పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు, అది మంచి హ్యాబిట్.
1: మీరు చెప్పి నాకైతే అర్థమవుతుంది మేడం. కాకపోతే పల్లెటూర్లలో ఎక్కువగా పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది వాళ్ళ మైండ్ లోకి తీసుకుంటున్నారు మేడం.
0: ఓకే, అంటే పెద్దవాళ్ళని చూసి
1: మంది పిల్లలు మాత్రమే వాళ్ళు స్క్రీన్ కు అలవాటు పడుతున్నారు మేడం. ఇది ఎందుకంటే బయటికి పోయి వాళ్ళ నలుగురితో కూర్చొని మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి, ఆడుకోలేరు కాబట్టి అట్లా జరుగుతుందని

0: మామూలుగా మేము చూసిన దానిలో మాకు అర్థమైన విషయం.
1: ఓకే ఓకే అండి. ఆల్ రైట్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్.
0: మేడం థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం, నమస్తే.
1: సో అది పిల్లల హ్యాబిట్స్లో కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే గాలి వాన నీరు కాదు, వాళ్ళు ఉండే మనుషులు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పిల్లలు పెరుగుతున్నారు, వాట్ ఈస్ ద సరౌండింగ్స్ దట్ దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు, సో ఈ ఇంపాక్ట్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఏమన్నా హ్యాబిట్స్ పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలి అని అంటే మనము కమాండ్ చేసో ఆర్డర్ చేసో చెప్తే ఎన్నో రోజులు అవి నిలబడవు. ఇన్స్టెడ్ ఇఫ్ యూ డూ అలాంగ్ విత్ దెమ్, మీతో పాటు వాళ్ళని చేయిస్తే అది ఏ హ్యాబిట్ అయినా అవ్వనివ్వండి. పొద్దున్న లేకటము నుంచి యోగా చేయడము, చెట్లకు నీళ్ళు పోయటము, ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టడము, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా నేర్చుకుంటారు. ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాము ఆన్లైన్లో, ఇంటర్నెట్లో, న్యూస్లో, చిన్న చిన్న పిల్లలు మొత్తము వరల్డ్ కంట్రీస్ని గుర్తుపెట్టుకుంటున్నారు అలాంగ్ విత్ ద క్యాపిటల్స్, శ్లోకాలు చెప్తున్నారు, అండ్ దేర్స్ అ లాట్ కిడ్స్ ఆర్ డూయింగ్. అండ్ ఇది ఒక సైన్ అన్నమాట, అంత చిన్న ఏజ్లో అంత న్యూరల్ కెపాసిటీ ఉండటము ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ దాన్ని మనం ఎక్కువ యూటిలైజ్ చేయలేకపోవడం అది మన తప్పే అవుతుంది. సో పిల్లల పొటెన్షియల్ని ఐడెంటిఫై చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే వీ విల్ ఫైండ్ సో మెనీ కిడ్స్ చాలా చిన్న ఏజ్ నుంచి మంచి మంచి రికార్డ్స్ని క్రియేట్ చేయడం చూస్తాము. బీట్ ఎనీ ఫీల్డ్, కుకింగ్లో మనకి జూనియర్ షెఫ్స్ ఉన్నారు, చెస్లో ఉన్నారు, క్రికెట్లో, యూ నేమ్ ఎనీథింగ్, అండ్ చాలా ఎవాల్వ్ అవుతూ ఉన్నారు. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ పేరెంట్స్ సపోర్ట్ లేదా స్కూల్లో టీచర్స్ సపోర్ట్, పీటీ సార్ సపోర్ట్ వల్ల ఆ పొటెన్షియల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫ్యూ కిడ్స్, చాలా పిల్లల్లో ఇది ఉంటుంది. ఇట్స్ జస్ట్ దాట్ ఇంట్రెస్ట్ చూసి పేరెంట్స్ ఆ పర్టికులర్ పొటెన్షియల్ని ట్యాప్ చేయడమే లేటు, ద రెస్ట్ ఇస్ టేకెన్ కేర్. యూ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9, 736 స్టూడియో క్లాక్లు టైం. దిస్ ఈజ్ యువర్ జాక్ నందిని.

0: it out.
1: హలో
2: హలో
1: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: నా పేరు వెంకట్ మేడం.
1: ఓకే వెంకట్ గారు, చెప్పండి.
2: మేడం, బుక్స్ విషయానికి వస్తే నాకు స్వామి వివేకానంద గారి బుక్స్ చాలా ఇష్టం మేడం. చరిత్ర, ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు మనం అతని చికాగో నగరం అక్కడ స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నేను కాలేజ్ డేస్ నుంచి కూడా స్వామి రామకృష్ణ మఠం వెళ్ళి అక్కడి నుంచి స్వామి వివేకానంద ఫ్యాన్ అయ్యాను.
1: ఓకే,
2: సో అది నాకు ఇన్స్పిరేషన్ పెట్టింది ఆయన జీవిత చరిత్ర. ముందుకు మీరు ఒక పాట వేశారు కదా, ఒకటే దీన్ని చెప్తాను.
1: అవును,
2: అలాంటి ఇన్స్పిరేషన్ వస్తుంది స్వామి స్వామి గారి బుక్ చేయనప్పుడు వివేకానంద గారికి.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో యా, కొన్నిసార్లు పీస్ ఆఫ్ మైండ్కి, చేంజ్ ఆఫ్ మూడ్ కోసమే కాకుండా బుక్స్ని మోటివేషన్కి కూడా యూస్ చేయొచ్చు. బికాజ్ బుక్స్ చదవటము ఇట్ గివ్స్ అ డిఫరెంట్ డ్రైవ్. ఈవెన్ దో నేను అన్ని బుక్స్ చదవకపోయినా, దెర్ ఇస్ సంథింగ్ దట్ బుక్ రీడింగ్ హ్యాస్ ఆల్వేస్ డన్ టు మీ. చాలా తక్కువ బుక్స్ చదివినా కూడా ఐ పిక్ గుడ్ బుక్స్, జస్ట్ లైక్ దట్ ఏదో ఒక ర్యాండమ్ బుక్ కాకుండా. సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ గ్రోత్ బుక్స్ అనేవి ఎప్పుడు ఇంట్లో ఉండటము ఐ మేక్ ఇట్ అ హ్యాబిట్, సో దట్ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పేజ్ ర్యాండమ్గా ఓపెన్ చేసి చదివినా కూడా అది చాలా కోయిన్సిడెంటల్ అనిపిస్తుంది. నా ఒక్కదానికైనా మరి మీకు కూడా అన్న నాకు చెప్పండి, ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకడము ఆర్ ఏదో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకడము, లేకపోతే ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. అది ఇంట్లో ఉన్న మ్యాగజైన్స్ అవన్నీ ర్యాండమ్లీ ర్యాండమ్గా ఏదన్నా ఓపెన్ చేసి చదివితే, వెన్ యు ఆర్ స్టక్ విత్ సంథింగ్, బుక్స్ ఆల్వేస్ డూ దిస్ టు యూ. సోషల్ మీడియా స్క్రోలింగ్, యూట్యూబ్, ఇవన్నీ మనము అసలు అడగని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దే మేక్ అస్ మోర్ అంబిషియస్, ఓవర్ అంబిషియస్, విచ్ బుక్స్ డజంట్. అండ్ యూట్యూబ్లో కానివ్వండి ఆర్ విచ్ ఎవర్ రీల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్ యూ సీ, 2x స్పీడ్ పెంచే ఆప్షన్ ఉంటుంది మనకి. ప్లేబ్యాక్ స్పీడ్ని మోర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ మినిట్కి వీఆర్ సీయింగ్ అ న్యూ ఇన్ఫర్మేషన్, వీఆర్ సీకింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో ఈ రేస్లో ఆ ఫాస్ట్ స్పీడ్కి, ఆ కొత్త ఇన్ఫర్మేషన్కి

బ్రెయిన్ చాలా అలవాటు పడిపోయింది, లైక్ అందుకే అటెన్షన్ కెపాసిటీ తగ్గిపోయింది. ఎవ్రీ మినిట్ యూ నీడ్ సంథింగ్, ఆ డోపమైన్ రష్ కోసం. కొత్తది ఏదన్నా స్లోగా జరుగుతుందంటే బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, తొందరగా బోర్ వచ్చేస్తుంది. థియేటర్లో మూవీ చూస్తుంటే కూడా చాలామందికి అనిపిస్తుండొచ్చు పాటను స్కిప్ చేసేద్దాం, ఫైట్ని స్కిప్ చేసేద్దాము అనేసి, బికాస్ వీ డూ దాట్ ఇంట్లో. కానీ బుక్ రీడింగ్ అనేది ఇవన్నిటినీ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. ఇట్ విల్ యాక్చువల్లీ టీచ్ యూ వాట్ ఇస్ టైమ్, బికాస్ లైఫ్ అనేది, టైమ్ అనేది, ఇట్ హ్యాస్ టు స్టెబిలైజ్ అండ్ ఒక స్పీడ్లో నడవాలి. యూ కెనాట్ రష్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ రష్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్. అది ఇప్పుడు కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండదు, బికాస్ వెన్ వీఆర్ రషింగ్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక దగ్గర అది బ్రేక్ అవుతుంది. అదే స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రతి డీటెయిల్కి అటెన్షన్ ఇస్తూ ఇఫ్ యూ డూ సంథింగ్ ఇట్ విల్ యునో డెవలప్ స్ట్రాంగర్ అండ్ ఈవెన్ స్ట్రాంగెస్ట్. అండ్ ఒక ప్రాపర్ సాలిడ్ ఫౌండేషన్ మీద ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా, వెన్ యువర్ బేసిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, నథింగ్ కెన్ కొలాప్స్ ద బిల్డింగ్. సో బుక్ రీడింగ్స్ హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్ థింగ్. దేని గురించి చదవాలన్నా ఆర్ కోడింగ్ నేర్చుకోవాలన్నా స్టార్ట్ విత్ బుక్స్. ఆన్లైన్ ట్యుటోరియల్స్ అనేవి ఒక బ్యాకప్ ఉండాలి. ఏదైనా కళ్ళతో చూసి చేత్తో టచ్ చేసి చదువుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే ఎక్కువగా మనము గ్రాస్ప్ చేయగలము. ఎక్కువసేపు అటెన్షన్ స్పాన్ లేదు కాబట్టి జస్ట్ ఒక 20 మినిట్స్ chunk 40 మినిట్స్ chunk పెట్టుకొని అది ర్యాండమ్గా మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంటే అటెన్షన్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక 10-15 డేస్ చేస్తే ఒక స్టెబిలైజ్డ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అయింది కదా, కొంచెం బ్రేక్ తీసుకొని అగైన్ లెట్స్ గో బ్యాక్ టు సోషల్ మీడియా అన్నారనుకో, ఈ 10-15 డేస్ కష్టం అంతా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోడరేట్ యూసేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:47 స్టూడియో క్లాక్లో టైం. దిస్ ఈస్ యూర్ జాక్ నందిని.

0: Rainbow 101.9.
1: Alright, this brings us to the end of our Hello Rainbow. Chala maatladukunnamu, chala vishayalu kuda telusukunnamu. So books anevi, it's more like a treasure. Okasari oka incident Sudhamurthy garu explain chestunte vinnanu, okkalu intlo anni silver paathralu unnayanta. అది చూసి నారాయణ మూర్తి వచ్చి అన్నారు, దే మస్ట్ బి సో రిచ్, సిల్వర్ వెజల్స్లో సర్వ్ చేశారు అంటే. సుధామూర్తి అన్నారంట, నోనో దే ఆర్ పువర్. ఎందుకు అంటే, ఐ డెంట్ ఫైండ్ బుక్ షెల్ఫ్ ఆర్ లైబ్రరీ ఇన్ దేర్ హోమ్. సో బుక్స్ అనేవి అంత వాల్యూ కల థింగ్స్ విచ్ హ్యూమన్ కైండ్ హ్యాస్ గాట్. సో ప్లీజ్ చెరిష్ దిస్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 8 o'clock ki news headlines vintaru, aa tarvata 8:30 ki malli maatladukundamu. Stay tuned.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మెట్రో ఫేజ్ 2 సాధనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, దానికి అనుమతి రాకపోవడం సీఎం అసమర్థతేనని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానిని ప్రశ్నించలేకనే సీఎం రేవంత్ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని, 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం ఆయన్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ నెల 18న వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4-5 రోజుల్లో ఉత్తర తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నివారణకు గ్రామస్థాయి వరకు అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ముక్కోణపు సిరీస్లో ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఏ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇరు జట్లు 265 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టయ్యింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా భారత్ 9 పరుగులే చేసి ఓడిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

నైన్. వెల్, సక్సెస్ఫుల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దెర్ ఇస్ నో బడీ హూ వాంట్స్ టు బి అన్సక్సెస్ఫుల్. కానీ సక్సెస్ డెఫినేషన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మోస్ట్లీ లక్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని ఒక సెట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ చేస్తే, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో సక్సెస్ అంత ప్రపోర్షనేట్గా వస్తుందని ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దెన్ కమ్స్ అన్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే, లేదు, వాడికి హీ ఆర్ సమ్ పర్సన్ ఇస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్, అది అలా వచ్చేసింది, ఈ ఫ్యాక్టర్ ఆ ఫ్యాక్టర్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారే తప్ప హార్డ్ వర్క్ని మాత్రం అక్నాలెడ్జ్ చేయరు. బట్ కమింగ్ టు ద వర్డ్ సక్సెస్, అసలు సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే, దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్. బేసిక్గా డిక్షనరీ ప్రకారం అచీవింగ్ సంథింగ్ వన్ డిజైర్డ్ ఆర్ వన్ డ్రెమ్ట్ ఆఫ్ అన్నది సక్సెస్ అని చెప్తారు. అంటే అనుకున్నది ఆర్ అవ్వాలి అనుకున్నది రియాలిటీలో జరగడము సక్సెస్ఫుల్ అవ్వడము. బట్ యునో వాట్, సక్సెస్ అనేది బయట ఎక్కడో ఉండదు. అసలు ఫిష్కి స్విమ్ చేయడం ఎవరు నేర్పించారు? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పించారు? సిమిలర్గా సక్సెస్ కూడా అంతే, తనలో తను నుంచి రావాలి. అది ఎక్కడి నుంచో తెచ్చుకుంటే, ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఒక పిల్లి చూసారా, దాని తోకని అదే చేస్తూ ఉంటుంది. ఇట్ డజంట్ కన్సిడర్ టెయిల్ యాజ్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. దాని ఓన్ బాడీ పార్ట్ అని అనుకోకుండా, ఏదో ఆబ్జెక్ట్ దాన్ని నేను పట్టుకోవాలి అని దాని టెయిల్నే చేస్తూ ఉన్న ప్లేస్లోనే రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది. బట్ అదే పిల్లి, అసలు ఇదంతా కాదు, ఇది టెయిల్ అనేది ఒక డిస్ట్రాక్షన్, నేను నా ఫోకస్ని స్ట్రైట్గా చేసి ఐ విల్ స్టార్ట్ టు వాక్ ఫార్వర్డ్ అని క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తే, ఇట్ లుక్స్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ద టెయిల్ ఆటోమేటికలీ ఫాలోస్ అండ్ చేజెస్ ద క్యాట్. సిమిలర్గా మనం ఎంత పుట్ ఇన్ చేయగలుగుతామో అన్ని ఎఫర్ట్స్ పుట్ ఇన్ చేసి కాన్ఫిడెంట్గా ఇఫ్ వీ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, సక్సెస్ అనేది జస్ట్ లైక్ ద క్యాట్స్ టెయిల్, ఇట్ విల్ చేజ్ అస్. సో ఇన్ని రోజులు మేబీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ స్టిల్ నాట్ ఫైండింగ్ ద రిజల్ట్స్, ట్రస్ట్ మీ, గివ్ ఇట్ అ రీస్టార్ట్ అండ్ డోంట్ చేజ్ బిహైండ్ ఇట్. మీరు మీ పని చేస్తూ వెళ్ళిపోండి. గివెన్ రైట్ ఎఫర్ట్స్ అట్ ది రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ది సక్సెస్ విల్ డెఫినెట్లీ మీట్ యూ. You're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9, 8:43 studio clock time. This is your jock, Nandini.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: FM Rainbow 101.9, musically yours.
1: You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9, 9:15 studio clock load time. As I always say, live, laugh and enjoy, stay hydrated despite of any season. చల్లగా ఉంది నీళ్ళు తాగమంటే దట్ డజంట్ వర్క్ బాడీ కావాల్సినంత వాటర్ని వీ హ్యావ్ టు ప్రొవైడ్

ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ సీజన్ వీఆర్. వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని బయటికి వెళ్ళండి, డే ప్లాన్ చేసుకోండి, డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్ విదౌట్ ఎనీ ప్లానింగ్. వన్స్ అగైన్ నందిని, యువర్ ఆర్జే నందిని, సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.